ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన. ప్రతిరోజు కూడా మనం అనేక దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం కదా, అలాగే ఈరోజు కూడా అర్చన క్షేత్ర దర్శనంలో భాగంగా విశేషమైన ఆలయం గురించి, శ్రీ భిక్షేశ్వర ఆలయం గురించి మాట్లాడుకుందాం. చాలా పాతకాలం నుంచి, పురాతన కాలం నుంచి కూడా వేద అభ్యాస కేంద్రంగా ఉండేది కరీంనగర్ జిల్లాలోని మంథని ప్రాంతం. ఇక్కడ ఎందరో వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకూటం లేదా మంత్రపురి అని పిలిచేవారట. మంథని క్షేత్రానికి అది ఒక నామం. మంత్రకూటం అంటే దివ్య మంత్రాల కూటమి అని చెప్తారు. అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించాలంటే దేవతలకు కూడా సాధ్యం కాదు అని అంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే విశ్వం మొత్తం పరమేశ్వరుడి గృహమైతే అందులో మంథని పూజామందిరమని, మంథని క్షేత్రమని చెప్తారు. ఈ భిక్షేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్ర దర్శనంలో.

0: శివేన సహమోదతే.
1: తీరాన అనుష్ఠించు సాధకులకి మోక్ష తీరాలకు చేర్చే గౌతమేశ్వరుడిగా, ముముక్షులకి మోక్ష భిక్ష పెట్టే భిక్షేశ్వరుడిగా, ఇలా నాలుగు రూపాల్లో కనిపిస్తాడు మనకి సదాశివుడు. ఇంతటి పవిత్రమైన క్షేత్రం ఏంటి అనంటే భిక్షేశ్వరాలయం అని చెప్పుకుంటున్నాం కదా. మీరు ఈ ఆలయం విశేషం ఏంటంటే, చాలా మటుకు కూడా శివాలయాలన్నీ కూడా తూర్పాభిముఖంగా ఉంటాయి. అయితే జ్యోతిర్లింగ క్షేత్రం శివుడి పట్టణమైన కాశీ ఆలయంలో వెలసిన శివలింగం పశ్చిమముఖంగా ఉంటే, మరొకటి మన తెలంగాణలోని మంథనిలో ఉండడం విశేషం. ఇక్కడ కూడా శివుడు పశ్చిమముఖంగా ఉంటాడు. ఇంకా విశేషాలు చెప్తూ ఉంటాను, వింటూ ఉండండి.

మంథనిలోని భిక్షేశ్వర ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయంలో శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు, అలాగే భిక్షేశ్వర ఆలయంలో ద్వారపాలకునిగా ఆంజనేయ స్వామి ఉండడం మరో విశేషం. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడా లేని విధంగా దక్షిణామూర్తి మనకి లింగ రూపంలో

0: అనిపిస్తాడు. ఇలా లింగ రూపంలో వెలిసిన క్షేత్రం కూడా బహుశా ఇది ఒక్కటే అని చెప్తారు. అంటే పశ్చిమ ముఖద్వారం కలిగిన భిక్షేశ్వరుడి ఆలయంలో పశ్చిమ ముఖంగా శివుడు, అదే గర్భగుడిలో దక్షిణ ముఖంగా దక్షిణామూర్తి కొలుగు తీరి ఉంటారు.
1: సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలిచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి

పశ్చిమ ముఖంగా శివుడు, దక్షిణ ముఖంగా దక్షిణామూర్తి కొలువుదీరిన భిక్షేశ్వరుడి అనుగ్రహంతో అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుందని, సర్వ కార్యాల్లో కూడా ఎప్పుడూ తమకి విజయం కలుగుతుందని, ఫలిస్తుంది అని అక్కడ భక్తులు నమ్మకం. ఈ స్వామికి అభిషేకాలు చేస్తే జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇంకా వేదాలకి మంథని కేంద్ర బిందువుగా మారడానికి ఇక్కడ దక్షిణామూర్తే కారణమని చెప్తారు. విద్యకి మారుపేరుగా నిలిచే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంత్రపురిలో వేద విద్య అంత గొప్పగా విరాజిల్లుతోందని అక్కడ ఉండే స్థానికుల నమ్మకం. అందుకు తగ్గట్టుగానే తరతరాలుగా మంథనిలో వేదం పరిడవిల్లుతోంది.

ధ్వజస్తంభం లేని ఆలయం దేశంలో మనం బహుశా ఇంకెక్కడా చూడమేమో, ఇదొక్కటేనేమో. దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ఎప్పుడు అక్కడ చదువులకి వేద విద్యకి నిలయంగా చెప్పుకుంటున్న ఈ మంథని ప్రాంతంలో ఎప్పుడు విద్యార్థులు వస్తూనే ఉంటారు. అలాగే శివరాత్రి నాడు ప్రతి శివాలయం కూడా ఎంతో కోలాహలంగా ఉంటుంది. అలాగే ఈ భిక్షేశ్వర ఆలయంలో ఈ భిక్షేశ్వరుని దర్శించుకుంటే రాజసుయాగం చేసినంత ఫలితమని చెప్తూ ఉంటారు. ఇంకా విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి.

మంథని విషయానికొస్తే మంథని కేవలం ఒక గ్రామం కాదు, ఆలయాల సమాహారం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ భిక్షేశ్వరుడికి అభిషేకం చేసి తను జోలిపట్టి భిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, ఎందరో ప్రముఖులు స్వామి సేవలు తరిస్తూ ఉంటారు. ఈ గ్రామానికి పడమరన ఒక చిన్న సరస్సుందిట. తూర్పున అడవులు, ఉత్తర భాగాన పవిత్ర గోదావరి, దక్షిణ భాగాన బొక్కవాగు అని పిలిచే చిన్న నది వాగేశ్వరి ఉంటుంది. ఒకప్పుడు ఈ మంథనని మంత్రపురిగా పిలిచేవారు. సహస్ర లింగాలు గ్రామమంతా చెల్లా చెదురుగా

ఉండటం వలన మంత్రకూట సహస్రలింగ స్థానమని చెప్పుకునేవారట. ఆ మంత్రకూట పదం క్రమక్రమంగా మంథనిగా మారిపోయింది. మంథని అంటే మజ్జిగకుండా అని అర్థం.

చాళుక్యులు కాకతీయ రాజులు పాలించిన ఈ మంథని ప్రాంతమంతా కూడా శిథిలమైన పాత దేవాలయాలు విగ్రహాలు మనకి గత వైభవానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. దేవాలయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకున్నాం కదా, విగ్రహాల గుర్తులు మాత్రం వేలాదిగా ఉన్నాయట. కొన్ని దేవాలయాలు చరిత్రలో లేకుండానే పోయాయి, మరికొన్ని దేవాలయాలు ప్రత్యేకమైన ఆలయాలుగా ఉన్నాయి ఈ మంథని ప్రాంతంలో. భిక్షపట్టి జోల వేడుకుంటే అష్టభోగాలు కలుగుతాయనే భక్తుల నమ్మకంతో జోల సేవలో ఎంతోమంది భక్తులు ఈ భిక్షేశ్వర ఆలయంలో భిక్ష చేసి తరిస్తూ ఉంటారు. ఇంకా ఈ భిక్షేశ్వరుడి గుడి బయట జైన శిల్పాలు, జైన మత జాడలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి.

పశ్చిమాభిముఖంగా శివలింగం ఉండడం, దక్షిణముఖంగా దక్షిణామూర్తి శివలింగ రూపంలో ఉండడం, ద్వారపాలకునిగా ఆంజనేయ స్వామి ఉండడం ఈ దేవాలయాలకున్న విశేషాలైతే, అభిషేకం చేసి జోలుపట్టి భిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయనే నమ్మకం మరో విశేషం. మరి ఇంతటి మహిమాన్వితమైన భిక్షేశ్వర ఆలయాన్ని అందరూ చూసి తరించవలసిందే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈనాటి కార్యక్రమాల విషయాల్లోకి వస్తే ఇది మన చట్టం కార్యక్రమం 7:15 ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల గురించి ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కారువర్తి గుప్పిశెట్టి. 7:30 7:15 జనరంజని, 10:00 వార్తా ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హెడ్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 వార్తా ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు, 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం, 7:15 ఆరోగ్య జీవనం అవయవదానం జీవన్దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సొంకసారి. 7:30 పాటతో ప్రయాణమైతే 8:00 మస్తి మజా, 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ-ప్యాక్స్ గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 10న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్

0: ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్డిలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్టేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్టేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

0: భారత్కు ఎరువులు ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడులు హర్ముజ్ జలసను సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల గురించి ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎలక్ట్రానిక్ మీడియా రీసోర్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఏమేమి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు మనకు తెలియజేస్తారు. నమస్కారం రవీంద్రనాథ్ సోలమన్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఒక విద్యార్థి కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఫార్మల్ ఎడ్యుకేషన్కి దూరమై ఎలాగైనా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలనే దృక్పథంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అప్రోచ్ అయ్యారు, విద్యాభ్యాసానికి జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు. వారికి యూనివర్సిటీ తరఫున లభించే కలిగే అవకాశాల గురించి తెలియజేయండి.
1: తప్పకుండా అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు కొంత నైపుణ్యాన్ని కూడా వాళ్లకు వచ్చే విధంగా మా ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేసి ఉన్నామండి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీకు మూడు రకాల జాబ్స్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి, తర్వాత వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ మూడు సెక్టార్స్ని అడ్రస్ చేసేటట్టు మేము 3 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని ఉన్నామండి. ఫస్ట్ వైట్ కాలర్ జాబ్స్. ఈ వైట్ కాలర్ జాబ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ఐయాన్తో మాకు ఒక ఒప్పందం మేము త్వరలోనే ఏర్పరచుకోబడుతున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాతో పాటు కూర్చొని కరికులం డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ జాబ్ రోల్ ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు. జాబ్ రోల్ ఐడెంటిఫై చేసి ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్ ఏం అవసరమో ఇది మా కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తాం. రెండవది, టీచర్ చెప్పేది అకాడమిక్ సైడ్ ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది అది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఏ మిక్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఈజ్ దిస్ TCS ఐయాన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని డిజైన్ చేసిన కరికులం మా టీచర్స్ ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ విజిట్తోని, వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్తోని, వాళ్ళ ఇండస్ట్రీ అసైన్మెంట్స్తో ఇంటిగ్రేట్ చేసి ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఈజ్ TCS ఐయాన్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టు అడ్రస్ ది వైట్ కాలర్ జాబ్స్ అండ్ ద స్కిల్ గ్యాప్స్ ఎగ్జిస్ట్. రెండవది బ్లూ కలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే వీటికి అంత ఎక్సెప్షనల్ స్కిల్ అక్కర్లేదు, అండ్ అట్ ది సేమ్ టైం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవసరం. వీళ్ళని ఇటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని రీటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి, ఇది ఒక సెక్టార్ స్కిల్ కౌన్సిల్, వీళ్ళు రీటైలర్స్ డిఫరెంట్ రీటైలర్స్ ఆపరేటింగ్ విద్ ఇన్ తెలంగాణ వీళ్ళందరితో ఒక MOU వాళ్ళు ఏర్పడ్డారు. 56 డిఫరెంట్ రీటైలర్స్తోనే వాళ్ళకు ఒప్పందం ఉంది. అయితే అంబేద్కర్ యూనివర్సిటీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. చేసుకుని ఈ రీటైల్ ఆర్గనైజేషన్స్లో ఏవేవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో

0: ఈ జాబ్ వేకెన్సీస్ మా దగ్గర ఇప్పుడు పిల్లలు చూస్తే అండి, మాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ 6 రోజులు రానక్కర్లేదు. స్టూడెంట్కి మేము ఓన్లీ సండేస్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తాం, మిగతా రోజు స్టడీ మెటీరియల్ ఇస్తే తను స్టడీ మెటీరియల్ నుంచి చదువుకుంటాడు. సో ఈ ఫ్రీ టైం ఏదైతే స్టూడెంట్కి ఉంటుందో ఈ ఫ్రీ టైమ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టే అవకాశం ఉంటుంది. అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ వల్ల స్టూడెంట్కి నష్టం, అటు సమాజానికి నష్టం. కాబట్టి వీళ్లకు మేమేం చేసామంటే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్ వేకెన్సీస్లో వాళ్ళ ఫ్రీ టైంలో పనిచేస్తూ, పనిచేసినందుకు గాను వాళ్ళకు స్టైఫండ్ ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చి, 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. ఈ 3 ఇయర్స్లో వాళ్ళకు కావలసిన స్కిల్స్,
1: హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్
0: వస్తుంది వాళ్ళకు. అంటే అన్ప్రొడక్టివ్ కాకుండా హైలీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎంగేజ్. విన్ సిచ్యువేషన్ ఫర్ ది స్టూడెంట్, ఫర్ ది ఇండస్ట్రీ. ఇక్కడ మాకు మధ్యలో అంబేద్కర్ యూనివర్సిటీ ఇస్ ఓన్లీ ఫెలిసిటేట్. మాకు దీంట్లో డైరెక్ట్ గా లాభం ఏమి, కానీ మా స్టూడెంట్స్ కి బెనిఫిట్. సో ఈ హోలిస్టిక్ అప్రోచ్ తోని మేము వీళ్ళతో ఒప్పందం పెట్టుకుని స్టూడెంట్స్ కి ఈ అవకాశాలు కలిగజేస్తా ఉన్నామండి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్, నేను మీకు చెప్పాను వొకేషనల్ ట్రేడ్స్. ఇప్పుడు మా దగ్గర సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఒక సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ద్వారా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్ అనే పోచంపల్లి విలేజ్లో ఉందండి, వీళ్ళతో మేము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు యాజ్ ఏ యూనివర్సిటీ మా దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. వాళ్లకు ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మెకానిక్ కానీ, లేకపోతే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ కానీ, సీసీటీవీస్ కానీ, మొబైల్ రిపేర్స్ కానీ, వీటికన్నిటికీ కొంత ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవసరం. మాదేమో యూనివర్సిటీ విచ్ ఇస్ ప్యూర్లీ అకాడమిక్. ఈ ప్రోగ్రామ్స్ ప్యూర్లీ కండక్ట్ చేసేది స్వామి రామానంద. సో మనం ఇద్దరం ఒకవేళ ఒక ఒప్పందానికి వస్తే మా స్టూడెంట్స్కి మేము ఈ అవకాశాలు ఎక్స్టెండ్ చేయగలుగుతాము. సో స్టూడెంట్ మా దగ్గర చదువుకుంటూనే వీళ్ళ దగ్గర ఓన్లీ 3 మంత్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ 3 మంత్స్లో వాళ్ళు మొబైల్ రిపేర్ టెక్నీషియన్కి కావాల్సిన స్కిల్స్, ప్లంబర్కి కావాల్సిన స్కిల్స్, ఎలక్ట్రీషియన్కి కావాల్సిన స్కిల్స్, బైక్ మెకానిక్కి కావాల్సిన స్కిల్స్, టాలీ ప్యాకేజింగ్, ఇటువంటి స్కిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే, అలాంగ్ విత్ దర్ అకాడమిక్స్ దే ఆర్ గెయినింగ్ సమ్ క్వాలిటీ స్కిల్స్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ గురించి అడగాల్సిన అవసరం ఉండదు. తనకు తానే తన కాలపైన నిలబడే శక్తి సామర్థ్యాన్ని మేము ప్రొవైడ్ చేసే అవకాశము ఇట్ ఇస్ త్రూ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ జనరల్ ప్రోగ్రామ్స్ అండి, జనరల్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అలాంగ్ విత్ దట్ మా దగ్గర వీహబ్ అనేది ఒకటి మా క్యాంపస్లో ఉంది. వీహబ్ అంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. అది మా యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే ఉంది. సో మా వీసీ గారు గంటా చక్రపాణి గారి ఆలోచన, ఈ వీహబ్ అనేది మన క్యాంపస్లోనే ఉంది, మరి మనం ఎందుకు వీహబ్తోని ఒక ఒప్పందానికి వచ్చి మన దగ్గర ఉన్న గర్ల్ స్టూడెంట్స్కి ఆంటర్ప్రెన్యూరల్ కేపబిలిటీస్ మనం ఎందుకు పెంపొందకూడదు, మనం ఎందుకు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు అనే దాంతో ఈ వీహబ్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీన్ని మేము వీ ఎనేబుల్ ప్రోగ్రామ్ అంటాం. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే 21st century స్కిల్స్ మా ఉమెన్ స్టూడెంట్స్కి మేము కలుగజేస్తాం. 21st century స్కిల్స్ ద్వారా దే కెన్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ టుమారో. ఇది ఒక 6 మంత్స్ కోర్స్. ఈ 6 మంత్స్ కోర్సులో కూడా మేము ఎట్లా డిజైన్ చేసామంటే 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్లో ఇది సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఎక్కడుంది. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, మీరు ఒక మంచి రేడియో ప్రోగ్రామ్ చేయవచ్చు, నేను ఒక క్లాస్ చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. మరి మీలో ఏముంది అది బయటికి తీసుకురావడానికి సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. చేసి ఇదిగో నీకు ఈ ఏరియాలో నీ బ్రెయిన్ బాగా షార్ప్ ఉంది అని చెప్పేసి ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏ క్యారియర్ ఆప్షన్స్ ఉన్నాయో అది ఒక కెరియర్ మ్యాపింగ్ చేస్తాం. కెరియర్ మ్యాపింగ్ చేసి కెరియర్ అవేర్నెస్ చేసి ఈ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి స్టూడెంట్కి మేము ఇస్తాం. ఇవన్నీ చేయడానికి ఎక్స్పర్ట్ మెంటర్స్ వస్తారండి. ఎక్స్పర్ట్

0: మెంటర్స్ ఫ్రమ్ విహబ్. వీళ్ళు వచ్చి ఈ ఫస్ట్ మాడ్యూల్లో చేసేది ఇది, అంటే అసెస్మెంట్, సైకోమెట్రిక్ అసెస్మెంట్. అసెస్మెంట్ చేసిన తర్వాత సెకండ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ మంత్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను 6 మంత్స్,
1: 6 మంత్స్ ప్రోగ్రామ్.
0: ఫస్ట్ మంత్లో సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి వాడి కెరియర్ ప్లాన్ అదంతా చేసిన తర్వాత బిట్వీన్ ది సెకండ్ అండ్ ది థర్డ్ మంత్ వాళ్లకు మేము ఏం చేస్తామంటే ఎక్స్పర్ట్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ మ్యాప్డ్ దేర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వీ హ్యావ్ మ్యాప్డ్ వేర్ దే ఆర్ హ్యావింగ్ ది ఎక్స్పర్టీస్. నౌ వీ విల్ ప్రొవైడ్ క్లాసెస్ ఈ పర్టికులర్ ఏరియాలో ఆ ఫీల్డ్కి సంబంధించి మాస్టర్ క్లాసెస్ వాళ్ళకు ఇస్తాం. ఇది సెకండ్ మాడ్యూల్ అంటే. తర్వాత థర్డ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ 3 to 6 మంత్స్, ఇది ఇంటెన్సివ్ ఇండస్ట్రీ విజిట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో వాళ్లకు కావాల్సిన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కావాల్సిన థియరటికల్ నాలెడ్జ్ వచ్చింది. థియరటికల్ నాలెడ్జ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్, అది ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే వాళ్ళకు మేము ఇండస్ట్రీ విజిట్స్ ఆర్గనైజ్ చేస్తాం అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 6 మంత్స్ ది స్టూడెంట్ విల్ హ్యావ్ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్. ఈ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్ ఇవ్వడానికి వి ఎనేబుల్ హిమ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అందుకనే ఈ ప్రోగ్రామ్ పేరు వి ఎనేబుల్ అని పెట్టామండి. అలాంగ్ విత్ దట్ మా దగ్గర ఒక యునిక్ ఫెలోషిప్ ఉందండి, ఆర్ రాదర్ దాన్ని స్కాలర్షిప్ అనొచ్చు, ఫెలోషిప్ అనొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ నిపుణ ఫెలోషిప్. నిపుణ అంటే నైపుణ్యం, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీడీజీస్ అంటారు. ఈ ఎస్సీడీజీస్కి మేము ఈ స్కాలర్షిప్స్ ఒకటి డిజైన్ చేశాం. సో ఎవ్రీ ఇయర్ 5,000 స్కాలర్షిప్స్ వీళ్ళకిచ్చి, ఇప్పుడు నేను చెప్పాను కదా వేరియస్ రకమైన స్కిల్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ బ్యాకింగ్ మేము త్రూ దిస్ ఫెలోషిప్ ఇస్తాం వాళ్ళకు. దీంట్లో కూడా 50% ఉమెన్ ఉండేటట్టు చూస్తున్నాం. సో 5,000 స్కాలర్షిప్స్, అవుట్ ఆఫ్ విచ్ 50% ఆర్ గివెన్ ఓన్లీ టు ఉమెన్. సో దాట్ ఇప్పుడు అనగా వి ఎనేబుల్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఉమెన్, తక్కిన ప్రోగ్రామ్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో వీళ్ళకు ఫండింగ్ కూడా మేమే చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక హోలిస్టిక్ వే ఇన్ విచ్ వీ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇవండి మా దగ్గర యూనివర్సిటీలో జరిగే ప్రోగ్రామ్స్.
1: బాగుంది రవీంద్రనాథ్ గారు, మీరు అన్నట్టు ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఒక టెక్నికల్ యూనివర్సిటీ, ఐఐటీస్ కావచ్చు, బిట్స్ ప్లాన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, అన్నమల యూనివర్సిటీ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ స్థాయిలో వాళ్ళ స్టూడెంట్స్కి చివరి 6 నెలలు అది ప్రాక్టీస్ స్కూల్ అని కానీ ఇంటర్న్షిప్ కానీ బయటికి ఇండస్ట్రీకి పంపిస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం, దానికి ధీటుగా మన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మీరు ఇస్తున్న ఇండస్ట్రీతో పరిచయాలు, టైఅప్ కావచ్చు, బీట్ ఇన్ వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ వొకేషనల్ కేటగిరీస్లో, అలాగే వి ఎనేబుల్ మహిళా విద్యార్థులకు ఏదైతే ఆంటర్ప్రినర్షిప్ వైపు కల్పించే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా మా శ్రోతలకు మీ సలహాలు, సూచనలు ఈ అవకాశాన్ని మరింత అందిపుచ్చుకోవడానికి ఏం చెప్పదలుచుకున్నారు?
0: మీకు అవకాశాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ అవకాశాలు తీసుకునేది మీరు. మీరు మీ టైంని ఏ రకంగా ఇప్పుడు యూజ్ చేస్తారో మీ లైఫ్ టైం డిసైడ్ చేస్తుంది. అది ఈ 1 ఇయర్, ఈ 2 ఇయర్స్ నేను కష్టపడితే నేను వచ్చే 30-40 ఇయర్స్ సుఖంగా ఉంటానని మీరు అనుకుంటే, ఈ యాటిట్యూడ్ మీలో డెవలప్ చేసి ఉంటే, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేమే మీకు ఎర్న్ వాల్యూ లెర్న్ స్కీమ్ ఇస్తున్నాం, మేమే మీకు ఫెలోషిప్స్ ఇస్తున్నాం. చూడండి, అవకాశాలు అనేటివి ఊరికేనే రావు, దానికి మీ ఎంతు కృషి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను ఊరికేనే 6 బయట కూర్చొని టైంపాస్ చేస్తాను అనుకుంటారా? లేకపోతే నాకిచ్చే అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని నేను నా లైఫ్ని నేను డెవలప్ చేసుకుంటాను, నా కెరియర్, నా ఫ్యూచర్ నేను షేప్ చేసుకుంటాను అని మీరు అనుకుంటారా? అది మీ పైన ఉంటుంది. సో మీకు కావాల్సిన అవకాశాలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ అవకాశాలు తీసుకునేది మీరు. కాబట్టి ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ మీలో వస్తే అది మీకు మంచిది, మీ ఇంట్లో వాళ్ళకు మంచిది, సొసైటీకి కూడా మంచిది, అందరికీ మంచిది. సో ఆన్ దిస్ పాజిటివ్ నోట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ గురించి ఉంది, మీ యూనివర్సిటీ, కాబట్టి ఈ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి.
1: ప్రొఫెసర్ గారు చెప్పినట్టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్తున్న అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకుని అందరూ అవకాశాల తారుకు లాభాలు పొంది కుటుంబ పరంగా, సామాజిక పరంగా, దేశం పరంగా అందరం కలిసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రొఫెసర్ రవీంద్రనాథ్.

0: సోలోమన్ గారు, బిఆర్ అంబేద్కర్ ఉపనిషత్తు తరపున మన శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోల్మన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈ ఉదయం హాయి అయిన
1: కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి వీరందరూ కోరుతున్న పాట పెండ్యాల సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం చిత్రం వాగ్దానం.

వనస్థలిపురం డోర్నాల నుంచి రేణుకా బాలాజీ బద్రి హరిణి లోకేష్ సాయి కృప, అట్లాగే పుట్టపాక నుంచి భవాని వెంకట్ మాస్టర్ మిథున్ మహదవ్ వీరందరూ కోరుతున్న పాట మేఘ సందేశం చిత్రం కోసం బాలమురళీకృష్ణ ఆలపించిన వేటూరి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

శ్రోతలు జనరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, అలాగే తిరుపతమ్మ శివదాస్ రెడ్డి, రమణమ్మ బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట బుద్ధిమంతుడు చిత్రం కోసం ఘంటసేల పేసుశేల ఆలపించిన ఆరుత్ర గీతం కెవి మహదేవన్ సంగీతం.

ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పీసుసులతో ఆలపించిన శ్రీనారాయణ రెడ్డి గీతం ఆలిబాబా 40 దొంగల మూవీ నుంచి మాకోసం వినిపించండి అంటున్నారు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, అలాగే జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రేయా, నిర్వాన్, ఇంకా ప్రజ్ఞాన్ వీరందరూ కోరుతున్న పాట వినండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: జనరంజనిలో ఇప్పుడు మసకుంటు నుంచి జాష్వా, యశ్వంత్, మహేష్, దీపక్, సాన్విత, సహాని, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, సహీనా, ఆర్యన్, వీరందరూ కోరుతున్న పాట వినండి.
6: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి

జోగులాంబ గద్వాల జిల్లా కే ఆనందరావు, చాగూరు ప్రదీప్ కుమార్, నల్లబుత్తుల జ్ఞానేశ్వర్, రూపా రీతు, ఇంకా సుజాత వీరందరూ కోరుతున్న పాట పిడుగురాముడు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన శ్రీనారాయణ రెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం.

0: శ్రోతలింత వరకు జనరించిని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: హావ్ ఎ సూపర్బ్ డే. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం హాయి అయిన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి మన జనరంజని.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ అండి.
0: అప్పలరాజ్ గారు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నానండి. అయితే మీరు ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు?
1: ఈరోజు సూరి గారి సినిమాలో అమ్మలాలు అమ్మలాలు అబ్బాయి చేశాడు విన్న పాలు.
0: సురేష్ సినిమా కదా?
1: సురేష్ ఏమన్నా అండి?
0: తప్పకుండా అండి, చాలా సంతోషం. మీరు కోరుకున్న పాట సూరిగాడు చిత్రం నుండి ఈ పాట మన జనరంజన్ లో.

0: గుడ్ మార్నింగ్ శుభోదయం. హలో జనరంజన్ మేడం.
1: గుడ్ మార్నింగ్ శుభోదయం, జనరంజన్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
0: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
1: రాముడు గారు ఎలా ఉన్నారు?
0: అందరం చాలా బాగున్నాం మేడం. రేడియో ఉదయం నుంచి సాయంత్రం వరకు వింటూ హ్యాపీగా మా వర్క్ చేసుకుంటాం మేడం.
1: చాలా సంతోషం అండి. ఏ పాట వినిపించమంటారు ఈ రోజు?
0: అందం హిందోళం పాట.
1: అందం హిందోళం పాట కస్తూరి రాముడు మరియు వారి స్నేహ బృందం అందరి కోసం.

0: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: పుట్టపాక నుండి భవానీ వెంకట్ మేడం.
1: వెంకట్ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం మేడం, మీరంతా బాగురా మేడం?
1: అంతా క్షేమం అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: పండంటి కాపురం నుండి ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అనే సాంగ్ ఉంటది మేడం.
1: ఓకే, తప్పకుండా. భవానీ వెంకట్ గారి కోసం పండంటి కాపురం చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీర్తురాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నా.
1: వెంకటాచారి గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: చాలా చాలా బాగున్నాం మేడం.
1: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: ప్రేమ పావురాల్లో నీ జత లేక అనే పాట వినిపించండి మేడం.
1: ప్రేమ పావురాల్లో నీ జత లేక పిచ్చిది కాదా, ఆ పాట వెంకటాచారి గారి కోసం ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట చదువుకున్న అమ్మాయిల మూవీ కోసం పి సుశీల ఆలపించిన దాసరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కరీంనగర్ నుంచి గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మాధురి, మయూరి, యువరాజరెడ్డి, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్ వీళ్ళందరూ కోరుతున్న పాట ప్రాణ స్నేహితులు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన భువనచంద్ర గీతం, రాజకోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అల్లుడుగారు మూవీ కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన పాటని మా కోసం వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, వీరందరి కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マネジェネレンジェネ。
1: జనరంజనీలు ఇప్పుడు వినండి. కర్నూలు జిల్లా నుంచి జయరాం రాధ, మహేష్ బాబు, శ్రావణి, చిన్న, సౌజన్య, వీరేషు, వినోద్ కుమార్, రోహన్, వేదాంశ్, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, ఇంకా అలాగే గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత, వీళ్ళందరూ కోరుతున్నారండి. కన్యాకుమారి మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతాన్ని వినిపించండి అని.

శ్రోతలు ఇంతవరకు జనరించిని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగంది ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 9 గంటలవుతుంది. బొంబాయి వివిధ భారతి నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10 గంటల దాటి 15 సెకండ్లు. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్ట్రంలో మరో 3.39 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు వీర శ్రేణులకు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కులేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానాలు రూపొందిస్తున్న క్యూర్ 2026 చట్టం ముసాయిదా ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ముసాయిదాపై ప్రజలు నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. అందుకోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ముసాయిదా బిల్లు కాపీ అందుబాటులో ఉంచింది. కేరళలో కొచ్చిలో నేడు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలతో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ తెలిపింది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవలకు ఒక శాశ్వత నిదర్శనమని కొనియాడారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ దేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో డాక్టర్ ముఖర్జీ దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ అంశం కోసం తనను తాను అంకితం చేస్తున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం

0: కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెట్లు విరిగిపడడంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇటుగా పయనించొద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. తరతరాల తరగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం పలుతుంది మీ జయశ్రీ. మరి మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట వినాలి అనుకుంటే మా నెంబర్ తెలుసు కదా, 040 యాడ్ చేస్తూ 2324-0852 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినండి ఎవర్ గ్రీన్ హిట్స్లో. వింటనే ఉండండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం హైదరాబాద్ నుంచి గోపాలరావు వేదగిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత వీళ్ళందరూ కోరుతున్న పాట అభినేత్రి మూవీ నుంచి పాట వినిపించమని కోరుతున్నారు.

జైలు ఒకస మూవీ కోసం జస్ప్రీత్ రైనా రెడ్డి ఆలపించిన రామజోగే శాస్త్రి పాటను వినిపించండి అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి గోపాలకృష్ణ, ఉమాదేవి, అలాగే హైదరాబాద్ పద్మారావు నగర్ నుంచి ఉమామహేశ్వరరావు, ఉదయలక్ష్మి, లక్ష్మీప్రసన్న వీరందరూ కోరుతున్న పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ రాజాజీ రగర్ నుంచి గణేష్, లిఖిత్, యస్తీష్, లీలా, పూజ, పూర్విక వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, గోపి సుందర్ సంగీతం.

వరంగల్ కాశీ బుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భూవిక, శ్రీకృష్ణ దీప్తి, సుహాస్ కృష్ణ, భిక్షపతి వసంత, హర్షిణి హిమశ్రీ వీరందరూ కోరుతున్నారండి. శ్రీనివాస్ మాలపాటి మ్యూజిక్ డైరెక్షన్లో విజయ్ క్రిష్ గాయత్రి ఆలపించిన పాట చిత్రం ఆకాశంలో ఆశల హరివిల్లు.

0: 26 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డీజే మూవీ నుంచి పాట వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: పెడల నుంచి పార్వతీ కనకర్రావు, ఇంకా పద్మారావు నగర్ నుంచి సరస్వతి, శంకర్ శాస్త్రి వీళ్ళందరూ కోరుతున్న పాట డిస్కో రాజా మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ ధమన్.
1: తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షాపల్లి నుంచి చింద్ర శ్రీనివాస్, అలాగే సికింద్రాబాద్ నుంచి రవికుమార్, రమాదేవి, రాణి, రవీంద్రనాథ్ వీరందరూ కోరుతున్నారండి గురు మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని.

మీకీ జెమియర్ మ్యూజిక్ డైరెక్షన్లో ఓ బేబీ మూవీ కోసం నూతన మోహన ఆల్పించిన భాస్కర్ భట్ల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు యాదాద్రి వెలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి. ఇదునుడి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పునతేజశ్రీ, తనూజశ్రీ, హరిదీక్షిత్. మరి వీరందరి కోసం పాట ప్లే చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. బాహుబలి మూవీ కోసం కార్తీక్ దామిని ఆల్పించిన అనంత శ్రీరామ్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్నారు. బృందావన మూవీ కోసం కార్తిక్, సుచిత్ర ఆలపించిన అనంత్ శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సికింద్రాబాద్ నుంచి రమేష్, రాధిక, జానకి, శ్రీకన్య, సతీష్, అలాగే గజ్వేల్, షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, చరణ్ వీళ్ళందరూ కోరుతున్న పాట మాస్ మూవీ కోసం కార్తీక్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలు దాటి 59 నిమిషాల 15 సెకండ్లు అవుతుంది. మరి మా నెక్స్ట్ ఆర్ట్ షేక్ గుర్తుకొస్తున్నాయంటూ రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్యుత్ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటి వరకు సంబంధిత పారాలు 30% మందికి కూడా చేరలేదని, ఎన్నికల కమిషన్ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కరకపట్టలో బయోటెక్ పార్క్ 3లో సిరో ఫార్మా అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతిరోజు రెమెడియల్ తరగతి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లిప్ మార్గదర్శకాలు తాజాగా జారీ చేసింది. చిరు వ్యాపారుల జీవనోపాధికి నిరంతర ప్రోత్సాహం అందిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో 5 మండలాల్లో 91 మంది చిరు వ్యాపారులకు 72 లక్షల రూపాయలు విలువైన ఎగ్ కార్ట్లు అందజేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలోనే మునిగిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:03 దాటి 30 సెకండ్లు అవుతోంది. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు సోమవారం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రతి సోమవారం మనం ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? ఎవరంటే, తెరపై నటించేవారు చాలామందే ఉంటారు, కానీ నటనకు నిర్వచనంగా మారే నటీమణులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆవిడ ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటారు. బరువైన పాత్రలతో కంటతడి పెట్టించాలన్న, పవర్ఫుల్ క్యారెక్టర్స్తో వారెవ్వా అనిపించి ఏ పాత్ర చేసినా అది తాను మాత్రమే చెయ్యగలను అన్నంతగా అందరినీ మెప్పించిన సీనియర్ హీరోయిన్ గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక పాట ప్లే చేస్తాను. ఆ పాట ప్లే చేయగానే ఆవిడెవరో మీకు అర్థమైపోతుంది. గెస్ట్ చేయండి, వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 0402324 0852 నెంబర్పై ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. నాకు వాట్సాప్ ద్వారా మీరు ఎవరినైతే గెస్ట్ చేశారు ఆ పేరు పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:12.

0: 5 సెకండ్లు అవుతోంది. ఇంతకుముందు నేను జస్టిస్ చౌదరి సినిమాలో పాట ప్లే చేశాను కదా, మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టమని అడిగాను. చాలామంది శ్రోతలు కరెక్ట్గా గెస్ చేసి పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సీనియర్ హీరోయిన్, అలాగే ప్రఖ్యాత నటీమణి శారద గారి గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: నటించిన ప్రతి భాషలోనూ గొప్ప నటిగా పేరు తెచ్చుకోవడం ఆషామాషి కాదు, కానీ తెలుగు గడ్డపై పుట్టిన శారద గారు అది నిజం చేసి చూపించారు. అంతేకాకుండా మలయాళ చిత్రసీమలోనూ తనకి ఎవరూ సాటి లేరు అని నిరూపించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత ఊర్వశి అవార్డు అందుకున్నారు. అది కూడా ఒక్కసారి కాదండి, 3 సార్లు. శారద గారు నటిస్తే అది నిజంగా నటనా లేక నిజమా అనే విధంగా నటించేవారు. మొదట్లో హాస్య పాత్రల్లో నటించిన తరువాత క్రమంగా మంచి మంచి పాత్రలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్గా ఎదిగారు శారద గారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో హీరోయిన్గా శారద గారు నటించిన చిత్రాలు, ఆమెకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత ఆవిడ చేసిన పవర్ఫుల్ పాత్రలు, కంటతడి పెట్టించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. శారద గారు నటించిన మంచి మంచి పాటలు వింటూ స్టే.

మనమోచితనే పగలూరేగి నిలుతున్నా, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, 11:23 దాటి 45 సెకండ్లు స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యాక్ట్రెస్ స్పెషల్లో భాగంగా. శారద గారి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 1945 జూన్ 25 పుట్టారు. అంటే సరిగ్గా ఒక 10 రోజుల క్రితం ఆవిడ పుట్టినరోజు జరుపుకున్నారు. శారద గారి తండ్రి పేరు వెంకటేశ్వర్లు గారు, తల్లి కనకమ్మ గారు. శారద గారి అసలు పేరు సరస్వతి. వారిది సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం. తన చిన్నతనంలోనే మద్రాసులో ఉండే అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువగా పెరిగారు శారద గారు. 6వ ఏట నుంచే భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. దాంతో నాటకాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది శారద గారికి. కానీ తండ్రి గారు ససే మీరా అన్నారు. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలకి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి కదా, కాబట్టి గ్లామర్ ఫీల్డ్ని సాధారణంగా ఒప్పుకునేవారు కాదు తండ్రి. కాబట్టి శారద గారికి కూడా అదే సమస్య ఎదురైంది. అయితే శారద గారి తల్లికి మాత్రం తన కూతురి ప్రతిభని వెలుగులోకి తీసుకురావాలి అని ఉండేది. అందుకే ఎవ్వరు ఏమన్నా అందరినీ ఒప్పించి మొండి పట్టుదలతో శారద గారిని నాటకాల్లోకి పంపించారు తల్లిగారు కనకమ్మ గారు. మరి నాటకాల్లో అడుగుపెట్టిన శారద గారు ఎలా అప్రతిహతంగా భారతదేశం మెచ్చే నటీమణిగా ఎదిగారు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ విశేషాలు మరిన్ని. అంతకన్నా ముందు ఆవిడ నటించిన ఒక మంచి పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: శారద గారు నటించిన బలిపీఠం సినిమాలోంచి ఒక మంచి పాట విన్నాం కదా, బాలుగారు సుశీలమ్మ పాడిన. ఈ పాట రచన దేవులపల్లి గారు, సంగీతం చక్రవర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో టైం 11:30 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం. శారద గారు ఎవరు వద్దన్నా కూడా తన తల్లి కనకమ్మ గారి ప్రోత్సాహంతో నాటకాల్లోకి అడుగుపెట్టారని చెప్పాను కదా. తల్లి నమ్మకాన్ని శారద గారు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడి కుటుంబ సభ్యులను ఒప్పించుకుని తన కూతురు భవిష్యత్తులో మంచి నటిగా ఎదగాలి అన్న ఆకాంక్షతో పంపించారు కాబట్టి తన తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు శారద గారు. నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతలోనే కన్యాశుల్కం సినిమాలో బాల నటిగా కనిపించే ఛాన్స్ వచ్చింది. తర్వాత నాగభూషణం గారి చాలా పాపులర్ నాటకమైన రక్త కన్నీరులో కూడా ఆవిడ నటించారు. ఇక ఆ నాటకంలో ఆవిడ పర్ఫార్మెన్స్కి చాలామంది ముగ్ధులైపోయారు. ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చిన చాలామంది దర్శకులు కూడా శారద గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆవిడ కెరీర్ని మలుపు తిప్పింది రక్త కన్నీరు నాటకం. అప్పటికీ ఇండస్ట్రీలో సరస్వతి పేరుతో, అంటే ఆవిడ నాటకాల్లో సరస్వతి పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. తర్వాత చాలామంది సరస్వతి పేరు గల ఆర్టిస్టులు ఉండడంతో అదే పేరు మళ్ళీ పెడితే గుర్తుపట్టడం కష్టమవుతుందని శారద అని పేరు మార్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఏఎన్ఆర్ గారితో ఇద్దరు మిత్రులు, ఆత్మబంధువు, దాగుడు మూతలు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. మరి శారద గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత నటించిన ఒక గొప్ప సినిమా ఉంది, అదే అమ్మరాజీనామా. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఈ అమ్మ పాట ఎప్పటికీ అగ్రగణ్యంలోనే ఉంటుందన్నమాట. మరి విందామా ఆ అమ్మ పాటని అమ్మ రాజీనామా సినిమా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: పదకొండు గంటల 37 నిమిషాలు దాటి 40 సెకండ్

అవుతోంది, గుర్తుకొస్తున్నాయిలో ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నావు. ఆవిడ నటించిన సినిమాల్లో పాటలు వింటూ ఆనాటి రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం కదా. మరి అచ్చ తెలుగు అమ్మాయి, తెనాలమ్మాయి అయిన శారద గారికి మలయాళంలో ఎక్కువగా పేరు వచ్చింది, మలయాళ నటిగా ఎక్కువ గుర్తింపు పొందారు. ఒక మలయాళ సినిమాకి ఊర్వశి అవార్డు కూడా రావడంతో అందరి దృష్టి శారద గారి వైపు మళ్ళింది. అసలు ఎవరి శారద, ఎక్కడమ్మాయి, మన మలయాళం అమ్మాయేనా, కాదా తెలుగు అమ్మాయ, ఇంత చక్కగా నటిస్తోందా, మలయాళం భాష రాకున్నా అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. అండ్ ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమానే మనుషులు మారాలి అనే సినిమా. అందులో శారద గారి నటనకు మన ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులైపోయారు. దాంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింతగా పెరిగాయి శారద గారికి. సీనియర్ యాక్టర్లైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడే బడ్డింగ్ స్టార్స్గా ఎదుగుతున్న కృష్ణ గారితో పాటు శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు ఇలా చాలా మందితో యాక్ట్ చేశారు శారద గారు. కానీ శారద శోభన్ బాబుది హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది. సిసింద్రి చిట్టుబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, బలిపీఠం, దేవుడు చేసిన పెళ్ళి, ఇదా లోకం, కార్తీక దీపం, శారద జీవితం, ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు, హిట్ పేరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మాట్లాడుకుందాం ఇంకా శారద గారి గురించి, మరిన్ని విశేషాలు ఉన్నాయి గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుశీల గారు, జానకి గారు కలిసి పాడిన కొన్ని పాటల్లో ఈ పాట కూడా ఒకటి. లెజెండరీ సింగర్స్ అయిన సుశీల గారు, జానకి గారిచే కలిసి పాడించిన ఘనత సత్యం గారికి దక్కింది. సత్యం గారు కంపోజ్ చేసిన ఈ పాట కార్తీక దీపం సినిమాలోది. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
0: 11:44 అవుతుంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయిలో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నటించిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తే మనం తెలుసుకుంటే, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు శారద గారు. ఎన్ని రకాల పాత్రలు చేసినా కూడా శారద గారికి పేరు తెచ్చినవి మాత్రం నిస్సందేహంగా ట్రాజడీ క్యారెక్టర్సే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే, అన్నీ బరువైన పాత్రలే. వాటిలో జీవించారామె. నేషనల్ అవార్డు అందుకోవాలని ప్రతి నటికి ఉంటుంది, కానీ కొందరికి కెరీర్లో ఒక్కసారి కూడా అవకాశం రాదు. కానీ శారద గారిని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు జాతీయ అవార్డు వరించింది శారద గారికి. ఇప్పుడంటే నేషనల్ అవార్డు అంటున్నాం, కానీ అప్పట్లో బెస్ట్ యాక్ట్రెస్ అయితే ఊర్వశి అని, బెస్ట్ యాక్టర్ అయితే భరత్ అని అవార్డు ఇచ్చేవారు. అలా ఊర్వశిగా 3 సార్లు అవార్డు అందుకున్నారు శారద గారు. కాబట్టి ఆవిడ పేరు ముందు ఊర్వశి అన్న పేరు ఫిక్స్ అయిపోయిందనమాట. అలా ఊర్వశి శారద అయ్యారు. అయితే 1993లో ఒక సినిమా వచ్చింది, అదే ఈవీవీ గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు, శారద గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన ఏవండి ఆవిడొచ్చింది అనే సినిమా. అప్పటికే శారద గారు 50వ పడిలో అడుగుపెట్టారు. ఎవరైనా 50వ పడిలో ఉన్న హీరోయిన్స్కి కానీ హీరోకి కానీ డ్యూయట్ పెడతారా? ఆ ధైర్యం చేశారు ఈవీవీ గారు. మరి ఈవీవీ గారు ప్రయోగాలు చేయడంలో దిట్ట కదా. మరి వాణిశ్రీ గారికి, శారద గారికి కలిపి శోభన్ బాబు గారితో ఒక డ్యూయెట్ ఉంది, అదే హత్తుకోమన్నాది అనే ఒక డ్యూయెట్ అనమాట. మనో గారు, చిత్ర గారు, ఎస్పీ శైలజ్ గారు పాడిన ఆ పాటకి రచన భువనచంద్ర గారు, సంగీతం రాజ్కోటి గారు అందించారు. మరి శోభన్ బాబు గారితో డ్యాన్స్ స్టెప్ వేసిన వాణిశ్రీ గారిని, శారద గారిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా ఆ పాట వింటూ? స్టే ట్యూన్డ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:52 స్టూడియో క్లాక్ లో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది ఏం చేస్తారంటే, హీరోయిన్లుగానే ఉండిపోవాలి, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాకూడదు అని చాలామంది అనుకుంటారు. బట్ కొంతమంది అలాంటిది ఏం లేకుండా సినిమాలో నటిస్తే చాలు, కనిపిస్తే చాలు అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే శారద గారు కేవలం హీరోయిన్గానే మిగిలిపోవాలి అనుకోలేదు, మలిదశలో కూడా మంచి మంచి పాత్రలు పోషించారు ఆమె. లైక్ ఇందాక మనం అమ్మరాజీనామా సినిమా గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు పాట విన్న ఏవండి ఆవిడొచ్చిందిలో కూడా

వాణిశ్రీ గారితో పాటు ఆవిడ కూడా ఒక హీరోయిన్గా కనిపించారు. అలా చాలా మంచి మంచి పాత్రలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రెస్టీజియస్ క్యారెక్టర్స్ ప్లే చేశారు తల్లి, అత్త లాంటి పాత్రలు. అత్త అనగానే మనకి నారీ నారీ నడుమమూరారి సినిమా గుర్తొస్తుంది కదా, అందులో కూడా చాలా మంచి పాత్ర చేశారు శారద గారు. అలా పోలీస్ ఆఫీసర్గా, జడ్జిగా, కలెక్టర్గా మంచి మంచి క్యారెక్టర్స్లో సత్తా చాటారు. పవర్ఫుల్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు శారద గారికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు మన దర్శకులు. ప్రేమ ఖైదీ, స్టేట్ రౌడీ, ప్రతిధ్వని లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా శారద గారిని తప్ప మరెవరిని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కానే కాదు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా చేసి తర్వాత ఆయన లాస్ట్ చిత్రమైన మేజర్ చంద్రకాంత్లో కూడా శారద గారు ఆవిడ ఆయన ఎన్టీఆర్ గారి భార్య పాత్రలో నటించారు. చాలా చక్కటి నటన ప్రదర్శించారు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ నుంచి ఓ పాట విందాం. స్టే ట్యూన్డ్.

11 గంటలు దాటి 56 నిమిషాలు శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, కూలీ నెంబర్ 1, మెకానిక్ అల్లుడు, సంక్రాంతి, అంతఃపురం, ఆ సినిమా ఎలా మర్చిపోగలం చెప్పండి. ప్రకాష్ రాజు గారి భార్య పాత్రలో, క్లైమాక్స్లో ప్రకాష్ రాజుకి కనువిప్పు కలిగించే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు శారద గారు. ఆ సినిమాలో అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లే కదా. అంతఃపురం సినిమా అంత ఈజీగా మర్చిపోలేము. తర్వాత స్టాలిన్, చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేసిన స్టాలిన్లో చిరంజీవి గారి మదర్ పాత్రలో, యోగి, యోగి సినిమాని ఎవరు మర్చిపోగలరు, అందులో ప్రభాస్ తల్లిగా, సుకుమారుల్లో ఆదికి నానమ్మగా, ఇలా ఎన్నో మంచి మంచి పాత్రలు చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మలుచుకున్నారు శారద గారు. శారద గారిది ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనే చెప్పాలి. ఆమె మొదట్లో తను హీరోయిన్ ఏంటి అన్న వాళ్ళంతా ఆమె ఎంత గొప్ప నటో గుర్తించాక బ్రహ్మరథం పట్టారు. అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, సన్మానాలతో నటిగా గొప్ప స్థాయిని చూశారు ఆమె. కొన్ని దశాబ్దాల పాటు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్డమ్ చూసిన శారద గారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. భగవంతుడు శారద గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు ట్యూన్ చేసిన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెడ్స్పై. ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 12:05 దాటి 48 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో వింటారు చైతన్య స్ఫూర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జులై 6వ తారీఖు. మన భరతజాతి సంపద ఒక అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు అస్తమించిన రోజు. జనం కోసమే ఆయన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన ఆయన వర్ధంతి నేడు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తిగా పోరాటానికే అంకితం చేసిన ఆ మహనీయుడెవరో తెలుసుకుందాం మరి కాసేపట్లో ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హ్యాపీ డేస్ సినిమా నుంచి విన్న పాట అది. రంజిత్ సునీత సారథి పాడిన పాట. వనమాలి గారి సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో సమయం 12:14 సరిగ్గా. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ ఆర్జే పవన్. మరి ఇవాళ ఏ మహానాయకుడి వర్ధంతి జరుపుకుంటున్నామను? ప్రేమగా అంతా ఆయన్ని బాబూజీ అంటారు. పీడితులు, బహుజనులు, అణగారిన వర్గాల ఆత్మబంధువు ఆయన. పరిపాలనా దక్షునిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళిక రచనలో తిరుగులేని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. చివరి శ్వాస వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన గొప్ప నాయకుడాయన. మరి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ గారి రాజకీయ ప్రస్థానం గురించి, అలాగే ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన పోరాట పటిమ గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, నువ్వొస్తావని సినిమా నుంచి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా. బహుజనులకు స్వేచ్ఛ, రైతులకు ఆసరా, కార్మికులకు రక్షణ, రాజ్యాంగ రచనలో తోడ్పాటు, ఇవన్నీ సాధించిన నేత జగ్జీవన్ రామ్. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు జరిగాయి. అయితే సహనం వాటిని జయించింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే తనకు జరిగిన అవమానాలు గుర్తుంచుకుని వాటిని సరిచేశారాయన. సహనంతో పోరాడారు బాబు జగ్జీవన్ రామ్. ఏప్రిల్ 5, 1908 జన్మించారు. బీహార్ ఆయన సొంత రాష్ట్రం. హరిత విప్లవం, భారత వ్యవసాయ రంగం ఆధునికీకరణకు ఆయన చేసిన కృషి చాలా ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఆయన వివక్షనెదుర్కొన్నారు. బనారస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే ఆయన తనలా వివక్ష ఎదుర్కొంటున్న అణచివేయబడిన వర్గాల వాదందరినీ సంఘటితం చేసి నాయకత్వ లక్షణాల్ని యూనివర్సిటీ స్థాయి నుంచే పుణుక్కిపుచ్చుకున్న ధీశాలి బాబు జగ్జీవన్ రామ్. మాట్లాడుకుందాం ఇంకా చైతన్య స్ఫూర్తుల వారి గురించిన విశేషాలు ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: భరత్ అనే నేను సినిమాలోది. గీతరచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి మరింత మాట్లాడుకుందాం 12:40 వార్తల అనంతరం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియంటో ఆహ్వానం మేరకు ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా

విద్యాసంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు

ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్యదేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునః స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కేర్ ఆఫ్ కాంచరపాలెం సినిమా నుంచి విన్న పాటిది. రచన విశ్వ, సంగీతం శ్రీకర్ అగస్తి, పాడినవారు అనురాగ్ కుల్కర్ణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పన్నెండు గంటల 46 నిమిషాలు స్టూడియో క్లాక్ లో బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అలాగే నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మహాత్మాగాంధీ గారు ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో బాబూజీ చురుగ్గా పాల్గొన్నారు. 1935లో ఆయన అందరికీ సమానత్వం సాధించడానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, AIDCLను స్థాపించారు. తర్వాత అది రాజకీయ పార్టీగా అవతరించింది. రాజ్యాంగ సభలో ఆయన బహుజన హక్కుల కోసం గట్టిగా వాదించేవారు. 1946లో ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత స్వతంత్రానంతరం భారత ప్రభుత్వ మొదటి మంత్రివర్గంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందారు బాబు జగ్జీవన్ రామ్. ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండో పాక్ యుద్ధ సమయంలో జగ్జీవన్ రామ్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, రక్షణ మంత్రిగా పనిచేశారు. చాలా కీలక పాత్ర అయింది అప్పుడు యుద్ధ సమయంలో. ఇది బంగ్లాదేశ్ ఏర్పాటుకి కారణమైంది. January 1979 నుంచి 1979 జూలై వరకు, అంటే సుమారు 7 మాసాల వరకు, ఆయన భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి. మరిన్ని విశేషాలు చైతన్య స్ఫూర్తిలో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

0: బడ్జెట్ పద్మనాభం సినిమా నుంచి విన్న పాట అది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, రచన చంద్రబోస్ గారు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా. సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు బాబు జగ్జీవన్ రామ్. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారాయన. అంబేద్కర్ సమానుడిగా కూడా చెప్తారాయన్ని. బాబూజీని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్ర్య సామాజిక ఉద్యమాల్లో జరిగిన సమున్నత ఘట్టాల్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడమే. ఆయన మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మహాబలాన్ని చేకూర్చి పెట్టాయనే చెప్పాలి. 28 వయస్సులోనే బీహార్ నుండి జగ్జీవన్ రామ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన స్థాపించిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వ్డ్ స్థానాల నుంచి అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టి ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14 గెలిపించుకుని ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించారు బాబు జగ్జీవన్ రామ్. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు. అంతకన్నా ముందు ముకుంద సినిమా నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ వస్తోంది. మికిజే మేయర్ కంపోజిషన్లో రాహుల్ నంబియార్, రేవంత్ పాడిన ఈ పాట రచన సిరివెన్నెల గారు. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఒంటి గంట దాటి 1 నిమిషం దాటి 35 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా 3 దశాబ్దాలకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంతో దక్షతతో సేవలందించారు జగ్జీవన్ రామ్. ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ఆహార సమస్య పరిష్కారానికి ఆయన అహర్నిశలు కృషి చేసి ఆహారోత్పత్తిని పెంచారు. మొట్టమొదట ఉప ప్రధాని అయిన అణగారిన వర్గాల నేత కూడా బాబుజీనే. 1936 నుంచి 1986 వరకు జగ్జీవన్ రామ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంటే సుమారు 50 సంవత్సరాలన్నమాట. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండడం కూడా ఒక రికార్డే. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారని, కష్టాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారని పేరు పొందారు జగ్జీవన్ రామ్.

వకీల్ సాబ్ సినిమా నుంచి విన్న పాట అది. శంకర్ మహాదేవన్, పృథ్వీచంద్ర పాడిన పాట. రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం థమన్. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక కర్షక వర్గాలు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారి హక్కుల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు. అంటరానితనాన్ని తరిమి కొట్టేందుకు అంబేద్కర్తో సమానంగా పోరాటం చేశారు జగ్జీవన్ రామ్. దామోదరం సంజీవయ్య గారిని అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేయడంలో కూడా బాబూజీ కీలక పాత్ర పోషించారు. ఉజ్జయినిలో విక్రమ విశ్వవిద్యాలయం 1967లో జగ్జీవన్ రామ్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అలాగే కాన్పూర్ విశ్వవిద్యాలయం కూడా మరొక డాక్టరేట్ అందించింది 1968లో. 1986 జూలై 6న, అంటే ఇదే రోజున బాబూజీ భౌతికంగా దూరమయ్యారు. ఆయన దేహాన్ని విడిచిన, దేశానికి చేసిన సేవలు, సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి, అందరికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. కాదంటారా? ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి ఆయన వర్ధంతి సందర్భంగా. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనదన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని అన్నారు. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు, త్యాగంలోనే కనిపిస్తుందని అనడానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్యామప్రసాద్ కలను నెరవేరుస్తూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, దేశ స్వయం సమృద్ది కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు తీసుకురావడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించడమే ఆ మహనీయుడికిచ్చే ఘనమైన నివాళిని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ది కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోనే సంక్షేమ అభివృద్దికి సమప్రాధాన్యతస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలంలో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అనేక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్య అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదం, నివారణోపాయాలపై అవగాహన కల్పించే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో

0: రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జూనోసిస్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మోనెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాధులను నివారించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. పెంపుడు జంతువులను మరియు పశువులను సమయానికి టీకాలు వేయించాలి.
0: హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కాజీపేటలో నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని చెప్పారు. అలాగే కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును కూడా రైల్వే బోర్డు చైర్మన్ సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
2: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యామ్ పనులను చేపడుతున్నాం. మెడికల్ కాలేజ్ గానీ, కేంద్రీయ విద్యాలయం గానీ, 145 కోట్లతోటి కొట్లాపురం లిఫ్ట్ గానీ, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని
0: తెలియజేస్తున్నాం. కొమరంభి మాసిఫాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడంలో భాగంగా అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ఒకే దరఖాస్తు ద్వారా బహుళ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ తెలియజేశారు. ఈ విధానం వల్ల ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చునని ఆయన తెలియజేశారు. జాతీయ పత్తి ఉత్పాదకత పథకం ఎంసీపీలో నల్గొండ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు పంపిణీ చేస్తారని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకు పత్తి విత్తనాలతో పాటు వేప నూనె, సూక్ష్మ పోషకాల మందులను రాయితీపై రైతులకు అందజేస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయ రైతులకు వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ఆకాశవాణితో తెలియజేశారు.
3: ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు గాని, ఈదురు గాలులు వచ్చినప్పుడు గాని, కరెంటు స్తంభాల దగ్గర, ఐరన్ స్తంభాల దగ్గర ఎటు పరిస్థితిలో కూడా దాన్ని ముట్టుకోవద్దు. పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకుండా దూరంగా ఉండాలి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నట్లు డిహెచ్ఎంఓ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ప్రాంతాలను హైరిస్క్ గా గుర్తించినట్లు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ తన విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ కవిత జహీరాబాద్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు అందించిన వైద్య సేవలు, నవజాత శిశువుకు అందించిన చికిత్స మొదలైన వాటిపై నివేదిక సమర్పిస్తారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటు నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలో అనేక చోట్ల ఈ రోజు వర్షాలు కురవచ్చునని ఆదిలాబాద్, కొమరంభీ, మాసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ఈ ఉదయం పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఎవరికీ అనుమానాలొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. పోలింగ్ బూతుల వారీగా బీఎల్ఓలు ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించడం మొదలైందని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ రోజు నుంచి ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 20 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా ఎరువుల పంపిణీని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఈరోజు నేరుగా పరిశీలించారు.

నిరుద్యోగ ఎస్టీ యువతి యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన అభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి సబ్సిడీతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న వరిధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విశేషాలు మరొకసారి. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 45 సెకండ్లు. మరి కాసేపట్లో మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ప్రతిరోజు 1 గంట 20 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో క్విజ్ ప్రోగ్రామ్ షో టైంలో ఈరోజు కూడా మీ ఆర్జే పవన్ షో టైం క్వశ్చన్స్ తీసుకుని రెడీగా ఉన్నాడు. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి మీ మీ స్మార్ట్ ఫోన్స్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇవాళ కూడా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అని నేను అనుకుంటున్నాను. మరి అది టఫో కాదో మీరు పంపించే ఆన్సర్స్ బట్టి తెలుస్తుంది. క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీ అయి వచ్చే లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసొద్దాం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

జై చిరంజీవ సినిమా నుంచి విన్న పాటది, చంద్రబోస్ సాహిత్యం మనిశర్మ గారి సంగీతం, అండ్ పాడినవారు మనందరి అభిమాన గాయకుడు బాలుగారు. నాకు కుప్పలు కుప్పలుగా మెసేజ్లు పంపిస్తున్నారు మన శ్రోతలందరూ కూడా, తొందరగా స్టార్ట్ చేయండి సార్, మేమందరం ఎప్పుడో రెడీ అని చెప్పి. ఎస్ సార్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, సినిమాలకి సంబంధించిన ప్రశ్న ఇది. ఎస్, జాగ్రత్తగా వినండి. ఏంటంటే, నేను ఒక మూడు సినిమా పేర్లు చెప్తాను, ఆ మూడు సినిమా పేర్లలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను. అయితే కామన్ పాయింట్ ఏంటంటే, స్టోరీ పరంగా కాదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి అది ఏ పాయింట్ అంటే, డైరెక్టరా లేకపోతే ఎవరన్నా నటీ నటుల, అది ఆలోచించి ఆ యాంగిల్లో ఆలోచించి ఆన్సర్స్ పంపించండి. ఆ మూడు సినిమా పేర్లు చెప్తాను, ఆ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో నాకు పంపించాలి. ఆ మూడు సినిమా పేర్లు, సీను, సముద్రం, వెంకి. సినిమా పేర్లు మరొకసారి, సీను, సముద్రం, వెంకి. ఈ మూడు

సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఆలోచించండి, తట్టేస్తుంది మీకు ఆన్సర్ ఈజీగానే. ఈజీ ఆన్సరే అని నేను అనుకుంటున్నాను, బట్ ఆలోచించండి. మరొకసారి చెప్తాను సినిమా పేర్లు. సీను, సముద్రం, వెంకి, ఈ మూడు సినిమాల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి ఆలోచించండి. 0402324085252 ఈ వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టే ట్యూన్డ్.

0: అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా నుంచి విన్న పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అమ్మా, ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడ ఇక్కడ చూసి ఆన్సర్స్ పంపించేద్దామనే. ఇవాళ నాకు అసలు మజా కనబడుతుంది. చాలామంది రవితేజ అని పంపించారు. రవితేజ గారు, మరి సీను సినిమాలో అయితే రవితేజ లేరు. అండ్ ప్రకాష్ రాజ్ అని కొంతమంది పంపించారు. అండ్ వెంకీ సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు. చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. నాకు ఫస్ట్ అయితే అప్పలరాజు గారు పెడన్ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇక్కడ ఏదో మతలబ్ ఉంది మొత్తానికి. మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకునే ఆన్సర్స్ పంపిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ అనుమానం అనమాట. కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఇంకొక ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్, ఇవే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. ఇప్పుడు మనకి మరొక కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చాలా కష్టపడ్డారు పోలయ్య గారు ఈసారి, బట్ మొత్తానికైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్. కొంచెం ఆలోచించారు, నేను ప్రకాష్ రాజ్ ఎక్కడైనా మిస్ అయ్యానా అనుకున్నాను. బట్ వెంకీలో ప్రకాష్ రాజ్ లేరు కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు జస్ట్ నో ఆన్సర్ వచ్చింది. నేను అనౌన్స్ చేయకముందే పంపించారు కాబట్టి ఆయన పేరు కూడా చేద్దాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ రాశి గారు ప్రత్యేక గీతంలో నటించారనమాట. వెంకీలో, సముద్రంలో, అలాగే సీను సినిమాలో. ఈ మూడు సినిమాల్లో ఒక పాట వినేద్దాం, తర్వాత సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. సీను సినిమా నుంచి మీ అందరి కోసం వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. స్వర్ణలత గారు పాడింది, స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను నేను. మరి మీరు కూడా రెడీ అయిపోండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తోంది. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అంటాం కదా మన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ప్రశ్న చాలా సింపుల్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పంపించండి 0402342485252. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను ఆఫ్టర్ దిస్ సాంగ్. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఎన్టీఆర్ జూనియర్ పాడిన పాట, రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. 1:47 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను నేను. 80% కరెక్ట్గా పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ, మోడీ గారు, అలాగే పివి నరసింహారావు గారు అని రకరకాల ఆన్సర్స్ పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివేద్దాం ఫాస్ట్గా. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ గారు భీమ్గల్ నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాజు ఆరేపల్లి గారు హవేలీ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి, చింత శ్రీనివాస్ గారు షాపల్లి, బ్రహ్మదండి బైరయ్య గారు నాగోల్ జైపురి కాలనీ నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కస్తూరి రాముడు చౌటుప్పల్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి గారు, ప్రకాష్ శ్యామల గారు, తర్వాత ఊషిగారి బాలరాజు జగద్గిరిగుట్ట, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కడప డిస్టిక్ పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్ పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట, సిరిసిల్ల జిల్లా, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2002లో ఆయన భారతదేశ ప్రధానమంత్రి హోదాలో హిందీలో ప్రసంగించారు. అంతకన్నా ముందు 1977లో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. 1977లో ఒకసారి, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 2002లో ఒకసారి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మన భారతదేశ భాష అయినటువంటి హిందీలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కరెక్ట్ ఆన్సర్ అది. సరే, లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను.

తను మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ పంపించండి. మనకి ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఫాస్ట్గా చిన్న పాట వినేసి వచ్చి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను. ఒకే కుటుంబానికి చెందినవారు చాలా అరుదుగా ఉంటారు కదా ఫిలిం ఇండస్ట్రీలో, అందులో సంగీత కుటుంబంలో కూడా చాలా అరుదుగా ఉంటారు. మన బాలసుబ్రహ్మణ్యం గారి సన్ ఎస్పి చరణ్ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎస్పి పల్లవి వారి డాటర్ కూడా సింగరే, కొన్ని పాటలే పాడినా చాలా మంచి మంచి పాటలు పాడారు ఆవిడ. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి చరణ్ గారు, ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాట ఒకటి ఉంది తెలుగులో, అదేంటో గుర్తుపట్టండి, ఆలోచించండి, ఆన్సర్ వస్తుంది. చిన్న క్లూ కూడా ఇస్తాను మీకు, మా క్వశ్చన్ మరీ కష్టం అనిపిస్తే చిన్న క్లూ ఇస్తాను, మీరు ఆలోచిస్తే తట్టేస్తుంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో కూడా ఎస్పి చరణ్ చెప్పారు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే సింపుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, ఎస్పి పల్లవి ముగ్గురు కలిసి పాడిన ఒక పాట ఉంది, ఆ సినిమా పేరు పంపించండి చాలు, ఏ సినిమాలో పాడారు. క్లూ ఏంటంటే ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో వచ్చిన పాట అది. ఆలోచించండి, కరెక్ట్ ఆన్సర్ పంపించండి. 0402324208252.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్, థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను. మన ఆన్సర్స్ కూడా చాలా లిమిటెడ్గా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మాత్రమే పంపించారు. ఎస్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోత నేదునూరి కళ్యాణచారి గారు కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ వెంటనే మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ అప్పలరాజు గారు పెడన నుంచి. వెరీ గుడ్ అండి, మీకు చాలా మంచి ఫిలిం నాలెడ్జ్ ఉంది అప్పలరాజు గారు. కొంతమంది శ్రోతల తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అరుణా పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సినిమా పేరు మాత్రం కొంతమంది పాట మాత్రం పంపించారు, దాన్ని కూడా నేను తీసుకున్నాను, నో ప్రాబ్లం. పాట పంపించినా ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వీళ్ళు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మనకు ఐదు ఆరుగురు శ్రోతలు. అండ్ ఇవాళ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళకి, అలాగే షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ ఒక్కసారి గట్టిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను నేను. ఆ సినిమా పేరేంటంటే మా అల్లుడు వెరీ గుడ్, 2003లో వచ్చిన సినిమా అది. ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, మౌనిక వీళ్ళ నలుగురు యాక్ట్ చేసిన సినిమా. అందులో ఒక పాట ఉంటుంది, ఆ పాట ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తాను. పాట వినగానే మీకు తెలిసిపోతుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మా అల్లుడు వెరీ గుడ్ అనే సినిమాలో మామగారు పిల్ల నచ్చింది అనే పాటని ఎస్పి బాలు గారు, ఎస్పి చరణ్ గారు, అలాగే ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాట అది. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

అన్ని సినిమా పేర్లు వచ్చేలాగా దాన్ని ఒక పాటగా మలిచారు రచయిత చంద్రబోస్ గారు, ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్ లో. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సాంగ్.

0: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:16 దాటి 32 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో ఎందరో మహిళా మనులకు ప్రేరణిచ్చి ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాం. మరి ఇవాళ ఇంతకీ ఎవరామె తెలుసుకుందాం. మరి కాసేపట్లో ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: వినోదం సినిమా నుంచి విన్న పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి కంపోజిషన్లో బాలుగారు చిత్రగారు పాడారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

2 గంటలు దాటి 23 నిమిషాలు స్టూడియో క్లాక్లో శక్తిశీలి వింటున్నారు. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావో చెప్తానన్నాను కదా. భారత జానపద కళారంగంలో పాండవాణి అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? వినకపోతే ఇప్పుడు చెప్తాను నేను. అత్యంత ప్రాచీన జానపద గాన సంప్రదాయం అన్నమాట పాండవాణి అన్నది. మహాభారతంలోని కథలు, వీరగాథలు, పాత్రల భావోద్వేగాలను సంగీతం, నాట్యాభినయం, కథనంతో కలిపి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం ఈ కళా ప్రక్రియ ప్రత్యేకత. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రాచీన జానపద గాన సంప్రదాయం అన్నమాట. అలా తన అపూర్వ గాత్రంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్బాయి గారి విజయ ప్రస్థానం ఈనాటి మన శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలా చెప్పను సినిమా నుంచి విన్న పాట అది. శరవణల్ గారి సాహిత్యం, కోటి గారి సంగీతం, శ్రీరామ్ ప్రభు, సునీత పాడారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: విన్న ఈ పాట దొంగ దొంగది సినిమాలో పాట. దినా కంపోజిషన్లో కులశేఖర్ గారు రాశారు ఈ పాటని. పాడినవారు చిత్ర గారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచ

0: దానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: 2:36 వివిధ భారతీయ స్టూడియో క్లాక్ లో టైం. శక్తిశీలిలో తీజన్ బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పాండవాణి ఆర్ట్ ఫామ్ లో ఆవిడ సాధించిన ప్రావీణ్యం ఏమిటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలా పేరు తెచ్చుకున్నారు, ఇవన్నీ విశేషాలు మాట్లాడుకుందాం తీజన్ బాయి గారి గురించి. తీజన్ బాయి గారి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది పాండవాణినే. ఒకప్పుడు పాండవాణి కళ్లను ప్రధానంగా పురుషులే ప్రదర్శించేవారు, ఆడవాళ్లు అటువైపు కూడా చూసేవాళ్లు కాదు. అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే తీజన్ బాయి గారు మహిళగా రంగస్థలంపై నిలబడి ఈ కళను ప్రదర్శించడం ద్వారా తీజన్ బాయి సామాజిక అడ్డంకులని అధిగమించారు. తన ప్రత్యేకమైన ప్రదర్శన తీరుతో పాండవానికి కొత్త రూపాన్నిచ్చి మహిళలు కూడా ఈ కళలో రాణించగలరు అని నిరూపించారు. మరి ఎలా ఆవిడ ఈ పాండవానిలోకి అడుగుపెట్టారు, పురుషులను అధిగమించి ఈవిడ మాత్రమే ఎందుకు ఆ కళని ఒడిసి పట్టుకున్నారు, తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, ఇవన్నీ మాట్లాడుకుందాం శక్తిశీలుడు ఇవాళ. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: సోలో సినిమా నుంచి విన్న పాటది. రచన కృష్ణ చైతన్య, సంగీతం మణిశర్మ గారు, హేమచంద్ర పాడిన పాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:42 దాటి 30 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లబ్లో. శక్తిశీలిలో తీజన్ బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద కళాకారిణి, అలాగే పాండవాణి అనే ఒక ఆర్ట్ ఫామ్కి సంబంధించి ప్రఖ్యాతి పొందిన తీజన్ బాయి గారు 1956 ఏప్రిల్ 24 ఛత్తీస్గఢ్లోని భిలాయ్కు సమీపంలో గనియారి అనే ఒక కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు సుఖ్వతి, చునుక్లాల్ పార్థి. తీజన్ గారు చిన్ననాటి నుండే జానపద కళలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ఆమె కళా ప్రయాణానికి మొదటి గురువు ఆమె తాతగారు బ్రిజ్లాల్ పార్థి గారు. ఛత్తీస్గఢ్ హిందీ భాషలో సబల్ సింగ్ రచించిన మహాభారత కథలను ఆయన తరచూ తన మనవరాలకి వినిపిస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే ఆ కథల్ని ఆసక్తిగా విని వాటిని తనదైన శైలిలో మళ్లీ చెప్పడం ప్రారంభించారు తీజన్ బాయ్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రముఖ గురువు ఉమేద్ సింగ్ దేశ్ముఖ్ వద్ద ఈ పాండవాణి కళారూపంలో శిక్షణ పొందారు తీజన్ బాయ్ గారు. అలా తల్లిదండ్రులు తాతగారి ప్రోత్సాహం ఆమెని పాండవాణి కళ వైపు మొగ్గేలా చూసింది. ఇక ఉద్దండులైన గురువుల చేత శిక్షణ పొందిన తర్వాత మరి ఆవిడ ఆగుతారా చెప్పండి, ఆ కళలో ఎంతో ప్రావీణ్యం సాధించారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాండవాణి కళలో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు తీజన్ బాయ్ గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నుంచి విన్న పాట అది. యువన్ శంకర్ రాజా కంపోజిషన్లో కార్తీక్ గాయత్రి పాడిన పాట అది, రచన చంద్రబోస్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం.

మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో తీజన్ బాయ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ అంచెలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసుకున్నాం కదా. పురుషులకి మాత్రమే పరిమితమైనటువంటి ఆ కళారూపాన్ని స్త్రీలు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఒక ఆలోచనతో ఆవిడ ఆ కళలో, అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక పాండవాణి అనే ఒక జానపద కళ, అది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక రంగస్థల రూపకం అనమాట. దాంట్లో ఆవిడ చాలా ప్రావీణ్యం సాధించారు. అయితే ఒక విషాదకరమైన వార్త ఏంటంటే, మనం తీజన్ బాయ్ గారి గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నిన్న తెల్లవారుజామునే ఆవిడ మనందరినీ వదిలిపెట్టి స్వర్గస్థులయ్యారు. తీజన్ బాయ్ గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆవిడ 70 సంవత్సరాల వయసులో అందరినీ శోకార్ద హృదయాల్ని చేసి ఆవిడ ఇక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. తీజన్ బాయ్ గారి మరణంతో భారత జానపద సంగీత ప్రపంచం ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయిందనే చెప్పాలి. ఆమె సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అంతేకాకుండా సంగీత జానపద కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీజన్ బాయ్ గారిని వరించాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన అరుదైన కళాకారిణిగా తీజన్ బాయ్ గారు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఇలా కొన్ని అరుదైన కళల్ని తీసుకుని వాటిలో కృషి చేయడం చాలా గొప్ప విషయం అనమాట. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక రంగంలో, అంటే ఇన్స్ట్రుమెంట్లు కానీ లేకపోతే వోకల్ మ్యూజిక్ కానీ ఇవి నేర్చుకుని చాలామంది పైకొస్తూ ఉంటారు. కానీ అరుదైన కళల్ని తీసుకుని వాటిలో ఒక విశేషమైనటువంటి కృషి చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. తీజన్ బాయ్ గారు అందులో చాలా గొప్ప కృషి చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. మొత్తానికి ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆవిడ ఈ రంగస్థలం నుంచి నిష్క్రమించినా కూడా ఆవిడ చేసిన కృషి, వదిలి వెళ్ళిన సంగీత జ్ఞానం మాత్రం ఎప్పటికీ తరతరాలు నిలిచిపోయే ఉంటుంది, ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది. ఇది తీజన్ బాయ్ గారి గురించి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వాన సినిమా కోసం కమలాకర్ కంపోజిషన్లో శరవణల్ గారు రాసిన పాట, కార్తిక్ పాడారు ఆ పాటని.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు ఉంటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఈకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులు నియమించి పనులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షం అవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరో ఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల

తయారీ కేంద్రాన్ని మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుత్తుల శ్రీధర్బాబు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చునని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కనీస అవగాహన లేని మంత్రులు ప్రాజెక్టును నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా జీహెచ్ఎంసీ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలో అధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లై డీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన తొలి విమాన సర్వీసును జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హైట్స్. సాయంత్రం 5 అయిందంటే చాలు, ల్యాప్టాప్ క్లోజ్ చేయాలి, ఆ ట్రాఫిక్ దాటుకొని ఇల్లు చేరాలి అనే హడావిడి. కానీ ఆగండి ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. అంత అర్జెంట్ ఏముందిలేండి, అసలే వర్షాకాలం. మరి ఈ వర్షపు జల్లుల్లో చల్లని గాలిలో ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి ఒక మసాలా టీ షేర్ చేసుకుంటే ఉంటుంది, బాధలన్నీ మర్చిపోవచ్చు. మరి ఆఫీస్ గాసిప్స్, బిజినెస్ ముచ్చట్లు ఛాయ్తో కలిస్తే వచ్చే మజానే వేరు కదా. మరి రేపు మళ్ళీ ఎండ రావచ్చు, బాస్ అరవచ్చు, కానీ ఈ సాయంత్రాన్ని మాత్రం ఛాయ్తో సెలబ్రేట్ చేసుకోండి. ఈ కూల్ టైంలో ఎగ్దమ్ ఎంటర్టైనింగ్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు రెడీగా ఉంది. మరి చల్లని మాటలు, పసందైన పాటల కోసం ట్యూన్ చేయి ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. అన్నట్టు మీ రేడియో వాల్యూమ్ని కాస్త ఇంకొంచెం పెంచుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ వినిపించే వన్ అండ్ ఓన్లీ మ్యాటర్ ఏంటో తెలుసా, సూపర్ స్టార్ రజనీకాంత్ ముచ్చట. మరి ఆయన ముచ్చట చెప్పే ముందు ఆయన అదిరిపోయే పాటతోటి ఎంటర్టైన్ చేస్తారు, స్టే ట్యూన్డ్.

ఎస్ అద్దర గుట్ట వచ్చిండే కదా, మరి ఇక్కడ రూల్స్ మారవు, రూలర్ మారడు. ఎస్ ఈస్ కమింగ్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ సాంగ్. అద్దరిపోయే పాట విన్నారు కదా, మరి ఆయనకు సంబంధించి అద్దరిపోయే మాట కూడా నేను చెప్తాను. మరి నెక్స్ట్ ఏ సినిమాలతోటి అద్దరగొట్టబోతున్నాడు అనేది చెప్తాను. మరి ఇంతవరకు మనం వెటాయన్ నుంచి నకాష్ అజీజ్ అండ్ అనిరుద్ధ కౌండిన్య దీప్ అనేటువంటి అద్దరిపోయే పాట విన్నారు. సినిమాస్ మౌళి సాహిత్యాన్ని అందించారు, అనిరుద్ధ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. మరి ఇలాంటి పాటలు ఇంకోటి కూడా నేను వినిపిస్తాను అద్దరిపోయే పాట రజనీకాంత్ గారిది. మరి ఆ వినిపించే ముందు ఒక ముచ్చట కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మనం చాయ్తో హాయ్ కబుర్లు. మరి హాయిగా ఉండే కబురు ఏంటి అని అంటే, మరి గత 3 ఏళ్ల కిందట మరి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే దాంట్లో జైలర్ తప్పకుండా ఉంటుంది కదా. మరి ఆ జైలర్కి సీక్వల్గా ఈ అక్టోబర్లో జైలర్ 2తో బాక్సాఫీస్ బొమ్మ దద్దరిల్లించడానికి మరి రజనీకాంత్ రెడీ అయిపోతూ ఉన్నారు. అంతేకాదు, తలైవా వేగం చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మరి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయిపోయే లోపే డ్రాగన్ ఫేమ్ అశ్వేత్ మారిముత్తు డైరెక్షన్లో వస్తున్నటువంటి మోస్ట్ అవాయిటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ధర్మాన్. ఎస్, సెట్స్లో స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటుంది. దాని అప్డేట్ని డైరెక్టర్ అశ్వేత్ నేరుగా సెట్స్ నుంచి ఒక అదిరిపోయే వర్కింగ్ స్టిల్ని షేర్ చేసి ఫ్యాన్స్లో హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, స్క్రీన్ మీద సూపర్ స్టార్ రజనీకాంత్, స్క్రీన్ వెనక ప్రొడ్యూసర్గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, థియేటర్లో స్పీకర్లు పగిలిపోయేలా మ్యూజిక్ ఇవ్వడానికి రాక్ స్టార్ అనిరుద్ధ్. మరి ఈ రేంజ్ లైనప్ ఉంటే థియేటర్లో రచ్చ రంబోలనే కదా. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇంటూ ఉండండి ఆకాశవాణి.

వివిధ భారతీయ తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మరి రజనీకాంత్ గారి గురించి విన్న తర్వాత, మాట విన్న తర్వాత పాట కూడా వింటే ఎలా ఉంటుంది?

0: గర్క హుక్.
1: యా జుహుకుమ్ అంటూ జైలర్ నుంచి అద్రిపోయే పాట విన్నారు కదా. ఏదేమైనా పాట అంతా ఒక లెక్క, మరి ఆ మధ్యలో వస్తుంది ఏ. నిజంగా రజనీకాంత్ గారు ఈ ఏది చేసినా కూడా స్టైల్గానే ఉంటుందన్నమాట. రైట్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఇటు ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 5:16:25 దాటి అలా ముందుకు వెళుతుంది. మరి ఈ రోజు డేట్ జూలై 6. ఇది కేవలం క్యాలెండర్లో డేట్ మాత్రమే కాదు, భారతీయ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు, అలాగే అణగారిన వర్గాల ఆశాజ్యోతి మన మాజీ ఉప ప్రధాని మంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కూడా. దేశం ఆయనను ఆప్యాయంగా బాబూజీ అని పిలుచుకుంటుంది. దాదాపు 4 దశాబ్దాల పాటు పార్లమెంటులో దేశ ప్రగతికి దిక్సూచిగా నిలిచారు బాబూజీ. 1971 భారత్ పాక్ యుద్ధంలో రక్షణ మంత్రిగా ఆయన చూపిన వ్యూహాత్మక చతురత చారిత్రాత్మకం. ఆనాడు మన సైన్యాన్ని విజయపథంలో నడిపించి

మంచిని చేశారు. అలాగే కేవలం రక్షణ రంగమే కాదు, దేశం ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో వ్యవసాయ మంత్రిక హరిత విప్లవాన్ని విజయవంతం చేసి దేశాన్ని ఆహార సంక్షోభం నుండి గట్టెక్కించిన ఘనత కూడా బాబుజీదే. అంతేకాదు, మరి కార్మిక మంత్రిగా నేటి ఈఎస్ఐ పిఎఫ్ చట్టాల రూపకల్పనతో లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు కూడా నింపారు. సామాజిక సమానత్వం కోసం, దళితుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆ కర్మయోగి భౌతికంగా మనకు దూరమైన ఆయన ఆశయాలు నిరంతరం నవభారత నిర్మాణానికి స్ఫూర్తిగానే ఉంటాయి. ఏమంటారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్లో రామజోగే శాస్త్రి సాహిత్యంలో బి ప్రాక్ పాడినటువంటి ఈ పాట సరి లేరు నీకెవ్వరు మూవీ నుంచి విన్నారు. ఇలాంటి మందమైన పాటలతో పాటు మరిన్ని మాటలు కూడా చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు of Indian Standards Hyderabad.
4: Music and masti filmy news tho paatu manalni updated ga unchadaniki boledanta gupshup whatsapp requests song dedications inka enenno only on Vivid Bharati Akashwani Telugu prapanchamanta vinochu ela antara simple మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 పై నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, ఐడియాలు చాలా వస్తుంటాయి కానీ కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాలు ఉంటే అవి లైఫ్నే మార్చేస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఒక చెప్పబోయే ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే, ఇది ఇక్కడిది కాదు బ్రిటన్ నుంచి వచ్చింది అనమాట ఈ ఐడియా. ప్రజల్లో శారీరక శ్రమను ఆరోగ్య అలవాట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లండన్ బాబుల హెల్త్ కోసం ఒక సూపర్ స్కెచ్ వేశారు అక్కడే అధికారులు. అదే మూమెంట్ 26.2. ఐడియా ఏంటంటే, మీరేం పెద్ద జిమ్లకు వెళ్లాల్సిన పనే లేదు. ఎస్, మీరేం పెద్దగా జిమ్లకు వెళ్లాల్సిన అక్కర్లేదు, గంటలు గంటలు కష్టపడక్కర్లేదు, రోజుకు జస్ట్ 20 నిమిషాలు నడిస్తే చాలు అంటున్నారు. ఇలా రోజు చేస్తే నెలాఖరికి అది ఒక పూర్తి మ్యారథాన్, అంటే 26.2 మైల్స్ నడకతో సమానం అన్నమాట. ఎంత సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా కదా. ఇందులో అసలైన ఇన్నోవేషన్ ఏంటి అనంటే,
5: అబ్బా ఎవరు నడుస్తారులే
0: అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా అనుకునే బద్దకస్తుల కోసం బ్రిటన్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ పెట్టింది. కరెక్ట్గా నడిచిన వాళ్ళకి స్పెషల్ ఓచర్స్ రివార్డ్స్ గిఫ్ట్గా ఇస్తారట. మరి ఐడియా అదిరిపోయింది కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, జేబుకి లాభం. బ్రిటన్ ఐడియా సూపర్ బాబా. ఇలాంటి ఐడియాలు మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా జస్ట్ షేర్ చేసుకోండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. రహమాన్ కంపోజిషన్లో, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యంలో, ఏఆర్ రహమాన్ పాడినటువంటి పాట పెద్ద నుంచి వచ్చేస్తుంది. రై రై రారా అంటూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారో ఎఫ్ఎం వివిధ భారతి తన తరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేసిన రమేష్. స్టూడియో క్లాక్ లో సమయం 5:31 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అసలే సోమవారం కొంచెం ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వర్షం వచ్చే పరిస్థితులు కూడా అక్కడక్కడ నుంచి ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఏదైనా కూడా వర్షాకాలంలో కొంచెం మనతో పాటు మనతో ఉన్న వాళ్ళతో కూడా కొంచెం కేర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు వాళ్ళు అంటే మన ఆఫీస్ నుండి రాగానే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎంత విసుక్కున్నా సరే మన వెనకాలే తిరుగుతూ ఉంటారు. అసలు మనం ఎలా ఉన్నా సరే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మనల్ని లవ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ వీరంతా ఎవరు, మీరెవరనుకుంటారు చెప్పండి? గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? నో నో నో నో నో నో నో నో. మన ఇంట్లో క్యూట్ అండ్ లవ్లీ పెట్స్ అండి, పెట్స్. అదే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఉంటాయి కదా కొంతమంది తప్పకుండా. అంటే ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ

పెరిగింది. ఇలాగా ఇంట్లో చాలామంది పెంచుకుంటూ ఉన్నారు, అపార్ట్మెంట్స్ లైఫ్లో కూడా ఇలా పెంచుకుంటూ ఉన్నారు. అయితే మన లైఫ్ని ఇంత కలర్ఫుల్గా మార్చే మన ఫర్ బేబీస్ని ఈ మాన్సూన్ క్రేజీ వెదర్లో కాస్త ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్షాలు వాళ్ళకి ఇన్ఫెక్షన్ని కూడా గిఫ్ట్గా తీస్తాయి. అందుకే కొంచెం కేర్గా ఉండాలి. కేర్గా ఉండాలంటే ఏం చేయాలంటే, వర్షంలో తడిసి వస్తే, అవి కూడా తడిసి వచ్చాయనుకోండి, వెయిట్ చేయకుండా వెంటనే టవల్తో డ్రై లేదా బ్లో డ్రై చేసేయండి, లేదంటే స్కిన్ ఫంగస్ పక్కా అనమాట స్కిన్కి. ఓకే, ఇంకోటి ఏంటంటే పిడుగులు ఉరుములు సౌండ్స్ పెట్టి చాలా ప్యానిక్ అవుతూ ఉంటాయి. మరి ఈ టైంలో మీ పక్కనే ఒక సేఫ్ జోన్లో వాటిని దగ్గర పట్టుకొని ఉంచుకోవడం అనేది చాలా మంచిది. ఇక బయట రోడ్ల మీద నిలిచిన వాటర్ అస్సలు తాగనివ్వకండి. వాటిని బౌల్లో ఎప్పుడు ప్యూర్ అండ్ ఫిల్టర్డ్ వాటర్ తాగించడానికి మెయింటైన్ చేయండి. కనీసం ఇంట్లో శుభ్రమైన వాటర్ తాగించడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా బయట వాన పడుతుంటే మనకేమో పగోడీలు గుర్తొస్తాయి, కానీ వాటికేమో ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. సో మీ బుజ్జాలని సేఫ్గా ఉంచండి, ఈ మాన్సూన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు పసంద అయిన పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రేవంత్ స్నిగ్ధ శర్మ పాడినటువంటి పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యం థమనేసస్ కంపోజిషన్లో బ్రో సినిమా నుంచి వచ్చేస్తుంది. ఒక మంచి పాట, స్టే ట్యూన్డ్.

0: కాపు దుమ్ములేపు.
1: డాన్స్ బ్రో. లైక్ బ్రో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం, మాలరించే సంపూర్ణ వినోదం. బయట చూస్తే చల్లటి వెదరు, కిటికీ పక్కన కూర్చొని వేడి వేడి పకోడీలు బజ్జీలు తింటుంటే నాకే వేరుంటుంది కదా, ఏమంటారు? ఏదేమైనా మరి వీటన్నిటికంటే కూడా ఈ వర్షాకాలంలో టాప్ లెవెల్ క్రేజ్ దేనికి ఉంటుందో తెలుసా? మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా మంది ఫేవరెట్, ఎస్పెషల్లీ యూత్ ఫేవరెట్, మాలాంటి యూత్ ఫేవరెట్ ఏంటంటే పానీపూరి. ఎస్, ఆ పానీపూరి వాడి పక్కన నిలబడి భయ్యా తోడా సా ప్యాజ్ దాలు అని అడిగి ఎంచుకుంటూ ఎంచుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే ఆ గరం గరం బంగాళాదుంప మసాలా క్రిస్పీ పూరి నోట్లో వేసుకోగానే పేలిపోయే ఆ పుల్లటి ఘాటైన తీకా పానీ కారంగా ఉండే నిరమట, అవి ఊహించుకుంటేనే నీళ్లు నోట్లో ఊరిపోతూ ఉన్నాయి. మీకు కూడా అలాగే ఉంది కదా? ఏదేమైనా ఫ్రెండ్తో గొడవ పడిన వాడైనా సరే ప్లేట్లో లాస్ట్ పానీపూరి పడగానే ఫేస్లో 1000 వాట్ల బల్బ్ వెలిగిపోతుంది. అంతటి ప్రశాంతతను ఇచ్చే ఆ పానీపూరి ఒకరి జీవితంలో మాత్రం ఊహించని తుఫాన్ తెచ్చింది. నమ్మరు కానీ ఆ పానీపూరి ఒక పెద్ద గొడవ కారణమైంది తెలుసా? అదేంటో చెప్తాను. మీరు మాత్రం ఇగో పానీపూరి కంటే కూడా ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ పాటలో ఉన్నాయి, వినేయండి.

0: అజీ జన్మం అంతా కూడా రుచి చూడడానికి కదా. ఉలవచారు బిర్యానీ మూవీ నుంచి కైలాష్ ఖేర్ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్య ఇళయరాజా గారి సంగీతంలో మస్తూ పాట విన్నారు కదా. ఈ పాట తర్వాత ఒక మాట, పానీపూరికి సంబంధించిన మాట చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబర్లో. ఆస్తి తగాదాలకు చూసింటారు, భూముల గొడవలు విని ఉంటారు, కానీ ఒకే ఒక పానీపూరి కోసం ఒక కేసు నడిచింది. అది కూడా ఒక 1-2 ఏళ్ళు కాదు, అక్షరాల 12 సంవత్సరాలు. నమ్మలేకపోతున్నారా, కానీ ఇది నిజం. ఇది ఎక్కడ జరిగిందంటే హర్యానాలోని మహమ్మని ఊళ్ళో ఒక పెద్ద ఆయన 5 రూపాయలకు పానీపూరి కొనడానికి వెళ్ళాడు. అందరూ 5 రూపాయలకు 5 పానీపూరులు ఇస్తుంటే అక్కడున్న బండి అంటే పానీపూరి వ్యాపారి మాత్రం 4 ఇచ్చాడు. ఏంటి ఇలా ఇస్తున్నావు అని అడిగితే, నా వ్యాపారం నా ఇష్టమని వ్యాపారి అనడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ చిన్న గొడవ కాస్త పోలీస్ స్టేషన్ దాటి కోర్టుకు ఎక్కింది. ఒక పానీపూరి కోసం సుమారు 15 మంది సాక్షులను పిలిచి ఏకంగా 12 ఏళ్ల పాటు విచారణ జరిపారట ఆ కేసు మీద. మామూలుగా లేదు కదా. చివరికి సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ మధ్య ఆ కేసును కొట్టేసింది కూడా. 12 ఏళ్ల పోరాటం తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ 5వ పానీపూరి ఎవరికి దక్కలేదు అది సంగతి కూడా. సో ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో పానీపూరి తినేటప్పుడు ప్లేట్లో ఎన్ని వచ్చాయి లెక్క పెట్టుకోకండి, కానీ మరీ అంత సీరియస్ అయిపోకండి. అంటే ఎన్ని వచ్చాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అనవసరంగా డిష్కుమంటూ మీరు ఇబ్బంది పడ అంటే గొడవ పడేకంటే కూడా కొంచెం ప్రశాంతంగా ఉండండి, అక్కడ తెలుసుకొని వెళ్ళడం మంచిది. ముఖ్యంగా ఈ సీజన్లో పానీపూరి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే రోడ్డు పక్కన తినేటప్పుడు నీళ్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి, వీలైతే మంచి హైజీన్ ప్లేస్ని ఎంచుకోండి, లేదంటే ఆ తర్వాత కోర్టుల చుట్టూ కాదు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏమంటారు, జాగ్రత్తగా ఉండండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మరి ఈరోజు మాత్రం ఛాయ్తో హాయ్ కబర్లలో అద్రిపోయే మాటలు విన్నారు కదా, మరి అద్రిపోయే పాట కూడా మీకోసం వచ్చేస్తుంది. ఎక్కడ నుంచి, F2 నుంచి రాహుల్ సిబ్లిగంజ్ మాలతి పాడినటువంటి పాట, కాసలశాం సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
2: సెంటర్లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్గా బ్రదర్.

0: డాంగ్ డాంగ్ డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో.
1: అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. మరి ఇలాంటి పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతీయ తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతీ.

హషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో వనమాలి రాసిన ఈ పాటని కేఎస్ చిత్రపడారు 8 వసంతాలు సినిమా నుంచి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీళ్లు వదలకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మార్కు మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరోఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక

0: క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు మన రాష్ట్రం నుంచే పరిశోధనలు, ఔషధాల తయారీ చేపట్టడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షమవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం వద్ద 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, తమ పార్టీపై కోపంతో రైతులను వేధించొద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 17వ హమాలీ యూనియన్ మహాసభకు తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో పర్యటించిన మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
1: కేవలం 70 టీఎంజీ నీళ్లు పంప్ చేసినారు మేడిగడ నుంచి. అది కూడా పైనుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినప్పుడు రిలీజ్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు పెట్టినారు. కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు
0: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట డీజీపీ సివి ఆనంద్ పోలీసులు, సిబ్బందిని ఆదేశించారు. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ఈరోజు ప్రారంభించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
2: డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని, మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి.
0: నాగర్ కర్నూలు జిల్లాలో ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో పెడుతూ ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చినా రాష్ట ప్రభుత్వం రిపేర్ పనులు ప్రారంభించలేదని, గత ప్రభుత్వ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందని ఆరోపించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్లో హైడ్రా పేరుతో కేవలం పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం, ఎంఐఎం పార్టీకి చెందిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్దిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. విధి నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతుంటారని, వారి సంక్షేమం ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ కలెక్టరేట్ అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా బోయినపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ఎంపీ ప్రారంభించారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ

బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, కొత్తగూడెం జిల్లా ఉపాధ్యకులు మూల నాగిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై సత్వరమే సమావేశమై ఆ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సాధించాలని కమిషనర్ టి వెంకన్న అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల పురోగతిపై ఈరోజు సర్కిళ్ల వారీగా సమీక్ష చేశారు. ఆశించిన స్థాయిలో పురోగతి నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీస్కు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది. పెంపుడు సునకాలు, పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 6:41:48 దాటల ముందుకు వెళ్ళిపోతుంది. నేను మీ ఆర్జే సురభి రమేష్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహైట్స్ పై. అసలే మండే రోజు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అన్నట్టుగా. మరి ఈ అంటే మండే రోజు తప్పకుండా తగ్గి వెళ్లాల్సిన పని ఉంది. ఎందుకనంటే సాయంత్రం అయిందంటే అందరూ అంటే మండే రోజు కొంచెం అనుకోకుండానే కొంత రష్ అవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఈ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యతను మర్చిపోకుండా కొంచెం తగ్గండి. అంటే హడావిడిగా వెళ్ళాలి అని అనుకోకుండా, ఎందుకంటే బయట వర్షం పడుతుంది అనుకోండి ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తాను అని మీకు మీరుగా నిర్ణయం తీసుకుని బాధ్యతాయుతంగా మెల్లమెల్లగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా మీరు ఇంటికి రీచ్ అవుతారు, మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ళు కూడా రీచ్ అవుతారు. ఏమంటారు, ఇలాంటి రీచ్ అయ్యే క్రమంలో మంచి మంచి మాటలు, పసందైన పాటలన్నీ కూడా నేను మీ ఆచార్య సురభి రమేష్ వినిపిస్తాడు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతర.

తరగని ఆనందం మాలరించి సంపూర్ణ వినోద మేఆర్ రహమాన్ కంపోజిషన్లో ఏఎం రత్నం సాహిత్యంలో ఉన్నిమీనాన్ అనుపమా చిన్మయి పాడినటువంటి మస్తు పాట నీ మనసు నాకు తెలుసు నుంచి వచ్చేస్తుంది. స్టేడియో ఉండాలి.

రోజులు అయ్యా పాడుకోవాల్సి వస్తుంది. కలుసుకుందామా కలుసుకుందామా, జూలై మాసం జూపిటర్ లో కలుసుకుందామా అనే పరిస్థితి రావచ్చు. ఎందుకు అని అంటే ఇష్టం వచ్చినట్టు మీరు గానే ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటే ఎలాగ పడితే అలాగ వెళితే ఇదిగో ఇలాగే జూపిటర్ లో కలుసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. భద్రం కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కంటిన్యూ చేయండి. మంచి మాటలు పసందైన పాటలన్నీ కూడా నేను మీ ఆదిశ్రభి రమేష్ వినిపిస్తాడు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఎదురు చూసారా? వేడి వేడి ఛాయ్ తాగుతూ కిటికీలోంచి వర్షపు చినుకులను చూస్తుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది కదా. అసలు ఈ మాన్సూన్ సీజన్ వస్తేనే ప్రకృతి తన రూట్ మార్చేసి ఎక్కడ చూసినా గ్రీనరీతో పాటు కొత్త కొత్త అందాలను పరుచుకొని ఉంటుంది చుట్టూ వాతావరణంతో కూడా. అయితే సమ్మర్లో ట్రిప్ మిస్ అయిన వాళ్లకు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి లైఫ్లో కాస్త రొటీన్గా అనిపించవచ్చు, అందుకే లీవ్ పెట్టైనా సరే బ్రేక్ తీసుకొని చిన్న ట్రిప్ వేయండి. ఈ వర్షాకాలంలో లైఫ్లో ఒకసారైనా చూడాల్సిన ఇండియాలోని కొన్ని క్రేజీ నేషనల్ పార్క్స్ గురించి చెప్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం మీకోసం వచ్చేస్తుంది. నరేష్ అయ్యర్, కృష్ణ హరిచరణ్ సాధన సర్గం పాడినటువంటి పాట, కందికొండ సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతంలో మున్నా నుంచి వన్ ఫుల్ ట్రాక్.

0: ఓటర్లలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సమయం 6:36 దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి ఇందాక నేను చెప్పాను ఇండియాలో కొన్ని క్రేజీ నేషనల్ పార్క్స్ గురించి చెప్తానని. మరి వైల్డ్ లైఫ్ లవర్స్ అయితే కేరళలోని పెరియార్కి వెళ్ళిపోండి. అక్కడ బోట్ సఫారీ చేస్తూ ఉంటే వచ్చే కిక్కే వేరప్ప. ఇక నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి అస్సాం కజీరంగా పార్క్ వెళ్ళారంటే అద్భుతమైన ప్రకృతితో పాటుగా మరి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇక పీస్ ఆఫ్ మైండ్ అండ్ కంప్లీట్ సైలెన్స్ కావాలంటే మాత్రం కేరళలోని సైలెంట్ వ్యాలీ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మేఘాల మధ్య ట్రెక్కింగ్ చేస్తూ అడ్వెంచర్ చేయాలనుకుంటే అరుణాచల్ ప్రదేశ్లోని నాందఫా అస్సలు మిస్ అవ్వద్దు. ఇవే కాకుండా మీకు నచ్చినా మీరు మెచ్చినా మీకు దగ్గరలో ఉన్న వాటి కూడా లోకల్లో ఉన్న వాటిని కూడా కొంచెం ఎంజాయ్ చేయడం అనేది తెలుసుకోండి. ఎస్పెషల్లీ గుర్తుంచుకొని వర్షాకాలం అని ఇంట్లో కూర్చోకుండా కొంచెం టైం దొరికినప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఇంకెందుకు, వెంటనే మీ గ్యాంగ్తో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోండి, బ్యాగ్ ప్యాక్ చేసుకోండి, కార్ రెడీ చేసుకోండి. ఆ కార్లో ఎంటర్టైన్మెంట్ కోసం ట్యూన్ చేసుకునే ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. సునీత సుజన్న పాడినటువంటి పాట, శ్రీమణి సాహిత్యం, జోషో శ్రీధర్ సంగీతంలో వచ్చినటువంటి సెగా మూవీ నుంచి మస్తు పాట వచ్చేస్తుంది. స్టేట్ చేయండి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:40 నిమిషాలైంది. ఇప్పుడు వినండి ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక

0: చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలున్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే గాని చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం. అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ

విషయంపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతోపాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం పునఃప్రసారం ఈరోజు రాత్రి 7:30 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
4: Oh hello rede galanta, idi taralu digi vache velanta.
3: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.

0: సుమేష్ రాసగా సాగిపోతున్నానంచి సత్యప్రకాష్ శేషాద్రిపాఠి పాడినటువంటి పాట అనంతశ్రీరామ్ సాహిత్యం ఏఆర్ రహమాన్ కంపోజిషన్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో అవయవ దానం అంశంపై జీవన్ దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం పెట్టారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని,
1: మధుర గానాల మనోరంజని,
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేను శైలజ మూవీ నుంచి పృథ్వీ చంద్ర పాడినటువంటి పాట, రామజోగ శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు రాత్రి 7:30 పునఃప్రసారం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం

0: చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
1: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారుల నుంచి రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్టపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా

మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి, ఆరోగ్య జీవనం అవయవ దానం అంశంపై జీవన్ దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత సమాజంలో కిడ్నీ పేషెంట్స్ ని చాలా తరచుగా చూస్తున్నాము. దాదాపుగా ప్రతి ఒక్కరి దృష్టిలో డయాలసిస్ గురించి తెలిసే ఉంటుంది. డయాలసిస్ తర్వాత కూడా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదనుకున్నప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అడ్వైస్ చేస్తుంటారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, దాన్ని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలియజేయడానికి డాక్టర్ జి స్వర్ణలత గారు మన షుడోస్కి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఏ వయసులో వాళ్ళకి చేస్తారు, వాళ్ళు ఎవరి ద్వారా కిడ్నీ తీసుకోగలరు, ఎవరెవరు ట్రాన్స్ప్లాంట్ డోనర్గా మారగలరు, దాని విధి విధానాలు కొంచెం తెలియజేస్తారా?
1: ఇప్పుడు కిడ్నీ జబ్బులు ఒకప్పుడు మనము ఒక వయసు ఉన్న వాళ్ళ పేషెంట్లు చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. 6 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా మేము కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అప్పుడే పుట్టిన బేబీ కూడా కిడ్నీ. ఇప్పుడు ఎంత డయాగ్నోసిస్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే గర్భంలో ఉంటూనే మనం కిడ్నీ జబ్బులు డయాగ్నోస్ చేయొచ్చు. సో కిడ్నీ జబ్బులు అన్ని ఏజ్ గ్రూప్ లో చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ అప్పుడే పుట్టిన బేబీ నుంచి 80-90 ఇయర్స్ కూడా కిడ్నీ చూస్తున్నాం. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు మనకి కిడ్నీ జబ్బు పూర్తిగా ముదిరిపోయి మనకి వాళ్ళు వితౌట్ డయాలసిస్ సర్వైవ్ కాలేరో అప్పుడు మేము ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. కాకపోతే అప్పుడే పుట్టిన బేబీకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అన్ని కూడాను మనకి డెవలప్ కావు కాబట్టి సర్జికల్ స్కిల్ మనకి ఇక్కడ కొంచెం

0: ప్రోటీన్స్ కావాలి కాబట్టి మినిమం అంటే యూ షుడ్ 2 ఇయర్స్. అదేవిధంగా మినిమం వెయిట్ 10 కేజీస్ ఉండాలి. 10 కేజీస్ ఉండి 2 ఇయర్స్ దాటితే గనక ఒకవేళ కిడ్నీ జబ్బులు ముందే మనము డయాగ్నోస్ చేసినా కూడాను 2 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి 2 ఇయర్స్ వరకు అని కొంచెం వెయిట్ ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ చేసి వాళ్ళు తట్టుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మేజర్ సర్జరీ, వాళ్ళని తట్టుకోవాలి కాబట్టి యూజువల్ గా వాళ్ళకి మన న్యూట్రిషన్ ఇచ్చి కొంచెం మంచిగా డెవలప్ అయిన తర్వాత మినిమం 10 కేజీస్ వచ్చి 2 ఇయర్స్ దాటిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాం. సో ఏజ్ అనేది ఇట్స్ నాట్ లిమిటింగ్ ఫర్. 2 ఇయర్స్ నుంచి మనము ఎప్పుడు అవసరం ఉంటే కిడ్నీ పూర్తిగా పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటే గనక ఈ 2 రిక్వైర్మెంట్ ఉంటే గనక ట్రాన్స్ప్లాంట్ చేస్తారన్నమాట.
1: అంటే 2 ఇయర్స్ ఏజ్ మినిమం 10 కిలోల బరువు ఉన్న వాళ్లతో మొదలు పెట్టుకుని దాదాపు 80-90 వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ట్రాన్స్ప్లాంట్
0: వాళ్ళు ఫిట్ గా ఉండి వాళ్ళకి సర్జరీ చేసుకుని ఫిట్ గా ఉంటే గనక ఏజ్ ఇస్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో మనము ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
1: అంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని సర్జరీ
0: ఏజ్ అయ్యే కొద్ది వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు, వాళ్ళు బాగా చిక్కిపోతారు. సో వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు. అనస్థీషియా అంటే ఇంటిబేట్ చేయాలి, ఒకసారి ఇంటిబేట్ చేసిన తర్వాత వాళ్ళకి బయట మనకి వెంటిలేషన్ నుంచి బయట రాలేరు. అదేవిధంగా హార్ట్ వీక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు అనస్థీషియా. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ సర్జరీ కాబట్టి అవాయిడ్ చేస్తాం. సో ఇవన్నీ వాళ్ళు తట్టుకోగలితే గనక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మేమే దాదాపు ఆల్మోస్ట్ 69-70 పేషెంట్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మీరు వెస్టర్న్ పాపులేషన్ పోతే యావరేజ్ ఏజ్, మన ఇండియన్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యూజువల్ గా 40s 50s అని వస్తుంటుంది. అదే మన వెస్టర్న్ పాపులేషన్ చూస్తే గనక యావరేజ్ ఏజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ 80 ఇయర్స్ 85 ఇయర్స్.
1: వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా
0: వాళ్ళ ఆరోగ్య వాళ్ళకి సపోర్ట్ చేస్తే గనక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
1: కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరెవరు డోనర్ గా ఉండొచ్చు అంటారు?
0: డోనర్ ముఖ్యంగా ఏంటంటే ఒకసారి మనకి కిడ్నీ జబ్బు వస్తే గనక ఫ్యామిలీలోనే డోనర్స్ చూస్తాం. ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ మనకి ఇక్కడ హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ద్వారా మనకి చెప్పడం ఏం జరిగిందంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే డొనేట్ చేయొచ్చు. పేరెంట్స్ ముఖ్యంగా చాలా మటుకు పేరెంట్స్ అయితే చిన్న వయసులో అయితే పేరెంట్స్, ఒకవేళ 30-40 ఉందనుకోండి పేరెంట్స్ యూజువల్ గా 50-60s ఉన్న వాళ్ళకి పేరెంట్స్ అడ్వైజ్ చేస్తాం. పేరు యూజువల్ గా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వాళ్ళల్లో కూడా మనకి జబ్బులు వస్తాయి కాబట్టి ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత కిడ్నీ ఇవ్వలేం. ఎందుకంటే కిడ్నీ అనేది ప్రాసెస్ వాళ్ళకి సర్జికల్ అన్నెసెసరీగా సర్జికల్కి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ మన కిడ్నీ తీసేసిన తర్వాత వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ముఖ్యంగా 60 అని కట్ ఆఫ్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనకి వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళు హెల్దీ ఉంటారు కాబట్టి అది మనకి బార్ 70-80 కూడా మనకి రేస్ చేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ పాపులేషన్ లో ఇన్ జనరల్ గా 60 అనేది ఏజ్ కట్ 60-65 ఏజ్ కట్ ఆఫ్ పెట్టుకుని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా అన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. సో అన్ని బీపీలు కానీ షుగర్ కానివ్వండి, లేకపోతే మనకి లివర్ ఫంక్షన్ కానీ హార్ట్ ఫంక్షన్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఆర్గన్ డొనేషన్ చేసిన దాని వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. ముఖ్యంగా బీపీ రావడం కానీ వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశంలో ఉన్నా లేదా కానీ అవన్నీ చెక్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్రదర్ సిస్టర్స్, ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ చాలా మంది ముందుకు వస్తుంటారు, లేదా పిల్లలు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి 50-55 పిల్లలు కొంచెం మనకి పెద్దవాళ్ళు అయిపోయింది
1: 25 ఇయర్స్.
0: 18 ఇయర్స్ లోవర్ కట్ ఆఫ్ డొనేషన్స్ మనకి డోనర్ లో 18 లోపల మనము యూజువల్ గా డొనేషన్
1: వాళ్ళకి
0: అది కన్సెంట్ ఇచ్చే అధికారం ఉంది కాబట్టి 18 కట్ ఆఫ్ పెట్టుకో. 18 దాటిసిన తర్వాత వాళ్ళకి ఒక హెల్దీగా ఉందంటే గనక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే గనక కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది కాకుండా స్పౌస్, మనకి ఇస్ ఎమోషనల్ రిలేషన్, స్పౌస్ కూడా మనకి యాక్సెప్టెడ్, స్పౌస్ కూడా ముఖ్యంగా వైఫ్ హస్బెండ్ కి ఇస్తుంటారన్నమాట. సో ఇవి దాటిన తర్వాత మనకి సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారు. సో ఇవేంటంటే ఇవి లీగల్ గా దిస్ ఇస్ డెఫినేషన్ వచ్చేసి అదర్ దెన్ నియర్ రిలేటివ్ డెఫినేషన్ కి వచ్చేస్తుంది. సో ఈ నియర్ రిలేటివ్స్ అయితే మనకి వితిన్ ద హాస్పిటల్లోనే డాక్టర్ గారు మనం చూసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఏదైతే అదర్ దెన్ నియర్ రిలేటివ్ ఉన్నాయో, సెకండ్ డిగ్రీ కావచ్చు, థర్డ్ డిగ్రీ కావచ్చు, లేదా మనకి ఇన్ లాస్, కొంతమంది ఏమంటే బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, లేదా ఫాదర్ ఇన్ లాస్ కానీ అట్లా ఇస్తుంటారు, మదర్ ఇన్ లాస్ ఇస్తుంటారు, లేదా మనకి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మనకి చిన్నప్పటి నుంచి స్నేహితుడు
1: అదే
0: అసోసియేట్ అయిన వాళ్ళు సరే బాధపడుతున్నారు, నేను హెల్దీ ఉన్నాను కిడ్నీస్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. దాని ఆథరైజేషన్ కమిటీ అనేది మనకి హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఒక కమిటీ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకుని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకి డొనేట్ చేయాల్సి వస్తుంది, నిజంగానే వాళ్ళకి ఆ స్నేహం కానీ లేకపోతే ఏదో దూరం బంధుత్వం ఉందా లేదా ఇదేమన్నా కమర్షియల్ గా వాళ్ళు ఏమన్నా ప్రెజర్ లో ఇస్తున్నారా, ఇవన్నీ ఫ్రాడ్ ఏమైనా జరుగుతోందా, ఇవన్నీ అంశాలు వాళ్ళు ఆ కమిటీ మొత్తం అనలైజ్ చేసుకుని అట్లాంటి ఫ్రాడ్ ఏం లేదు, కమర్షియల్ యాంగిల్ ఏం లేదు, ఏదైనా ప్రెషర్ ఏం భయానో లేకపోతే ఏదో ఒకటి పెట్టి మన ఏమైనా తీసుకురా అవన్నీ లేకపోతే కనుక పర్మిషన్ ఇస్తారు. సో అప్పుడు మనం లీగల్ గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట.
1: డోనర్ కి ఏ రకమైన

0: ఆయన హెల్త్ కండిషన్స్ ఉండాలంటారు.
1: కంప్లీట్ గా హెల్తీగా ఉండాలి డోనర్. సో ముఖ్యంగా అన్ని చిన్న పరీక్ష నుంచి, యూరిన్ నుంచి, మా మూత్రం నుంచి మనకి అది బ్లడ్ షుగర్, బీపీను, తర్వాత కార్డియాక్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, తర్వాత ఇండివిజువల్ కిడ్నీ, ఎందుకంటే ఒక కిడ్నీ ఇచ్చేస్తారు, ఉన్న కిడ్నీ ఎట్లా ఫంక్షన్ చేస్తా ఉంది, దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నదా లేదా అది చూసుకుని అన్ని ఒకసారి అన్ని పరీక్షలు అన్ని ప్రాసెస్ అయిన తర్వాతనే అన్ని హెల్దీగా ఉంది, ఆ కిడ్నీ ఇచ్చిందన్న వాళ్ళ ఆయనకి ఇప్పుడు కాదు ఈ సర్జరీ తట్టుకోవాలి. ఫస్ట్ అయితే సర్జరీ తట్టుకోవాలి సర్జరీ, ఎందుకంటే అన్నెసెసరీగా డోనర్కే మనకి సర్జరీ అవసరం లేదు, అన్నెసెసరీగా సర్జరీ చేస్తున్నాం, డో కిడ్నీ తినాలంటే మేజర్ సర్జరీ, సర్జరీ తట్టుకుంటాడా లేదా, లాంగ్ టర్మ్ లో మనకి అటు కిడ్నీ తీసేస్తున్నాం, లైఫ్ లాంగ్ ఒక కిడ్నీతోనే ఉండాలి. సో ఫ్యూచర్ లో ఆయన 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షలు చేసి అన్ని క్రాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే ఆర్గన్ డొనేషన్ కి డాక్టర్ గా మేము పర్మిట్ చేస్తాం.
0: డాక్టర్ గారు, మామూలుగా మనం బ్లడ్ డొనేషన్ కి వెళ్ళినప్పుడు ఇటీవల మీరు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఇటీవల మీరు ఏమైనా యాంటీబయాటిక్స్ తీసుకున్నారా, లేదా సైకియాట్రిక్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, ఇవన్నీ ప్రశ్నలు అడిగి బ్లడ్ డొనేట్ చేయడానికి జనరల్ గా మా కామన్ మ్యాన్, వాళ్ళ బంధువుల ఎవరికైనా ఇబ్బంది అయితే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుంటారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు అవసరం అంటారా?
1: డెఫినెట్ గా, అంటే బ్లడ్ అనేది మీరు 300 ml తీసుకుంటున్నారు, ఆ బ్లడ్ ఉండేది మన రిసిపియంట్ లో ఉండేది 3 months, ఆ బ్లడ్ సెల్స్ 3 months లో మనకి లైజ్ అయిపోతాయి, మళ్ళా ఫ్రెష్ సెల్స్ వస్తుంది. ఆ 3 months చేసినప్పుడు అన్ని పరీక్ష అన్ని క్వశ్చన్ అడిగినప్పుడు కిడ్నీ లైఫ్ లాంగ్ ఉండాలి కిడ్నీ రిసిపియంట్ లో, ఆ డోనార్ కూడా ఒక కిడ్నీతోనే, ఇప్పుడు డోనార్ లో కూడా బ్లడ్ ఏమవుతుంది 3 months తర్వాత మనం రీజనరేట్ అయిపోతుంది, ఈ డోనార్ కూడా కిడ్నీ లేక అవయవం లేకుండా లైఫ్ లాంగ్ బతకాలి. సో డెఫినెట్ గా దానికంటే కూడా ఎన్ని అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి, ఈవెన్ సైకియాట్రిక్ అనాలిసిస్ కూడా జరుగుతుంది, అంటే ఈజీ సైకలాజికలీ ఫిట్ టు సే దట్ నేను ఆర్గన్ ఇస్తాను అని సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా
0: జరుగుతుంది.
1: ఎందుకంటే మనకి ఆలోచనలో మార్పు రావచ్చు, రేపొద్దు నేను ఎందుకు ఇచ్చాను, నేను ఏదో ప్రజల్లో ఇచ్చాను, అన్నెసరిగా ఇచ్చాను ఎందుకు అనేది అనుకోవచ్చు. సో సైకాలజీ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది అనమాట,
0: బోత్ మెడికల్ ఫిజికల్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ తో పాటు
1: సైకలాజికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. యాక్చువల్ గా ఇద్దరికి ఇంటర్వ్యూ సెపరేట్ ఇంటర్వ్యూ చేసుకుంటాం డోనార్ కి, ఎందుకంటే చాలా మటుకైనా డోనార్ తీసుకొస్తారు, డోనార్ మాకు ఇస్తారు, మా ఫలానా బంధువు మీరు పరీక్ష స్టార్ట్ చేసింది అంటారు, అలా రిసిపియంట్ కాకుండా, ఎందుకంటే రిసిపియంట్ అవసరం, అయితే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది. అందుకని విడివిడిగా ఇంటర్వ్యూ తీసుకోండి, డోనార్ కి సెపరేట్ గా పిలిపించి, ముఖ్యంగా ఏదైతే అమ్మాయిలు ఇస్తున్నారు, వైఫ్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ వల్నరబుల్ పాపులేషన్. సో వాళ్ళకి పిలిపించి నిజంగానే మీకు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి సెపరేట్ గా మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుని కౌన్సిల్ చేసి సైకలాజికల్ గా వాల్యుయేషన్ చేసి వాళ్ళంతా సైకలాజికలీ ఫిట్ టు టేక్ అ డెసిషన్ దాట్ యునో వాళ్ళ దే వాంట్ టు డొనేట్ కిడ్నీ, ఏమైనా జరిగిన తర్వాతనే మనము ఆర్గన్ డొనేషన్ కి ప్రాసెస్ చేస్తాం.
0: ప్రస్తుతం పెరుగుతున్న అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెక్నాలజీస్ లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎంత కాలం పడుతుంది డాక్టర్ గారు రికవర్ కావడానికి, అంటే నార్మల్ లైఫ్?
1: ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ కి కిడ్నీ పడేంత డయాలసిస్ లో ఉంటారు, డయాలసిస్ ప్రతి డయాలసిస్ తర్వాత అంటే వాటికి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది, శరీరం అనేది సపోర్ట్ చేయదు, కాకపోతే అంటే ట్రాన్స్ప్లాంట్ మనం అర్లీగా చేస్తే కనుక బాడీ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ సర్జరీకి యాక్సెప్ట్ కి ఫిట్ గా ఉంటుంది, కాబట్టి మన పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా మటుకు వితిన్ 5 to 7 days మేము ఆపరేషన్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తాం. సో కిడ్నీ ఏంటంటే ఇమీడియట్ గా ఫంక్షన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఓటీ మన మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తుండగానే మనకి యూరిన్ ఫామ్ ఒకటి టేబుల్ మీద యూరిన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, అంత ఫాస్ట్ గా కిడ్నీ పనిచేస్తుంది. డోనార్ కిడ్నీ మన రిసిపియంట్ పెట్టి ఆపరేషన్ చేసి ఆ క్లాంప్ రిలీజ్ చేయగానే అసలు ఇట్లా పైకి వస్తుంది యూరిన్. సో ఆ యూరిన్ ఆ మూమెంట్ ఎంత హ్యాపీగా వస్తుందో మాకు యాజ్ ఎ డాక్టర్. సో కిడ్నీ ఇమీడియట్ గా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో వెంటనే ఆపరేషన్ ఒక దాదాపు కొన్ని గంటల సేపు 4-5 hours నడుస్తుంది అనమాట. సో మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఐసీయూ షిఫ్ట్ లో అసలు యూరిన్ అవుట్పుట్ అనేది ట్రాన్స్ప్లాంట్ కి ముందు అసలు యూరిన్ అవుట్పుట్ ఏమీ ఉండదు, కిడ్నీ పేషెంట్స్ కి చాలా మటుకు హార్డ్లీ ఒక 50 ml 100 ml పర్ డే వస్తుంది, అలాంటిది గంటకి 400-500 ml నుంచి 2 liters వరకు చూసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. హాస్పిటల్ లో కూడా ఐసీయూలో 1 day లోకి అంతా బయట నుంచి బయట తెచ్చేస్తాము, ఇంకా 2-3 days మనకి పేషెంట్ రికవరీ కోసం టైం, పేషెంట్ కంటే కాన్ఫిడెన్స్ రావాలి, పాట రావాలి, నడవగలగాలి, ఆ మూత్రం అనేది ఎంత మూత్రం వస్తుంది కదా అంత మూత్రం హ్యాండిల్ చేయగలగాలి అయినా, ప్లస్ మందులు, ఎందుకంటే ఇవన్నీ కూడా మందులు వాడాల్సింది, ఎందుకంటే వేరే మా బాడీ నుంచి ఆర్గన్ వచ్చింది, మన బాడీ సహజంగానే ఈ ఆర్గన్ రిజెక్ట్ చేసే లక్షణం ఉంటుంది, దానికి మనకి ఇమ్యూనిటీ అంటారు. సో బాడీని కూడా అంటే ఈ మందు ఆ ఇమ్యూనిటీని తగ్గించాలి, రిజెక్షన్ అనేది మనకి రాకుండా మందులు వాడాలి. సో ఈ మందులు కరెక్ట్ గా వాడాలి, ఎలా వాడాలి యాక్సెప్ట్ లైఫ్ లాంగ్ చేయాలి.

0: ఆర్గన్ అనేది హ్యూమన్ బాడీలో లైఫ్ లాంగ్ యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఈ మందులు కూడా బ్యాలెన్స్ చేస్తాం, ఎంత మందులు ఎంత మోతాదులు బ్యాలెన్స్ ఇవ్వాలి మందులు, ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి 1 వీక్ పడుతుంది. కాకపోతే వెంటనే ద వెరీ నెక్స్ట్ డే పేషెంట్ లేయచ్చు, తిరగచ్చు, నీట్గా తన పని తను చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కి మూత్రం ఎంత, అన్ని లీటర్స్ లో మూత్రం హ్యాండిల్ చేయాలి, ఈ మందులు మనకి కరెక్ట్ టైంలో వాడాలి, మనకి మిగతా మన బీపీ మందులు కానీ మిగతా ఇవన్నీ మందులు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ 1 వీక్ టైం మనం తీసుకుని తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నార్మల్ గా తన పనులు తను చేసుకో, తను లేసి తిరగడము తినడము, తన స్నానం చేసుకుని తన పనులను పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క జాగ్రత్త ఏం చెప్తామంటే, ఇవన్నీ పేషెంట్ మందుల్లో ఉంటారు కాబట్టి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హైజీనిక్ గా ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనమే ఇన్ఫెక్షన్స్ రాకుండాను, సో అంత జాగ్రత్తగా ఉండాలి. అంత మంచి ఆహారం తీసుకోవాలి, హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆ జాగ్రత్తగా ఎక్కువ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, రిసిపియంట్ గురించి చెప్పారు, డోనర్ తన కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత ఎంతకాలం తన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు?
0: డోనర్ కూడా 1 వీక్ to 10 days డోనర్ కూడా కిడ్నీ ఆపరేషన్ చేస్తారు కాబట్టి వితిన్ 1 డే లో ఐసీ నుంచి బయట తెచ్చేయడం జరుగుతుంది. వితిన్ 1 డేనే లేచి నిల్చుకోవచ్చు, తిరగచ్చు, తన పని తన ఇంట్లో తాగొచ్చు, అన్ని తన రొటీన్ వర్క్స్ అన్ని నెక్స్ట్ డే వితిన్ 24 అవర్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇంకా 5 డేస్ వరకు మామూలుగా ఏదైతే కుట్లు ఉంటాయో అవన్నీ మానపడం జరుగుతుంది. కాబట్టి యూజువల్ గా 1 వీక్ to 10 డేస్ వరకు మనకి నార్మల్ లైఫ్ కి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.

0: ఇంతవరకు ఆరోగ్య జీవన కార్యక్రమంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జాగ్రత్తల గురించి జీవన్దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కర్ణాటక సంగీత సామ్రాజ్య పీఠంపై స్వర విద్వాంసుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలిగిన మహనీయుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నేడు వారి జయంతి సందర్భంగా సంగీత ప్రపంచానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. డాక్టర్ డివి మోహన్ కృష్ణ గారితో అడవి రాజబాబు గారు చేసిన సంభాషణ పునఃప్రసారం.
4: పుంగావభారతీ శ్రుతిలయాకృతి బాలమురళీకృష్ణ వాగేయమూర్తి సంగీత

0: శ్రోతలందరికీ నమస్కారం. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఈ పేరు పండితులకే కాకుండా పామరులకు కూడా తెలిసినటువంటి అద్భుతమైన సంగీత కళాకారుని ప్రస్థానం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రఖ్యాత సంగీత కళాకారుని వద్ద ప్రత్యక్షంగా వారి ఇంటిలో ఉండి సంగీతం నేర్చుకున్న మోహనకృష్ణ గారు మనకు వారిని గురించిన అనేక విషయాలు, చలన చిత్రాల్లో వారు పాడిన కొన్ని పాటల గురించి, బాలమురళీకృష్ణ గారితో అంటే గురువుగారితో వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుబంధం గురించి కొన్ని సంగతులు మనందరికీ తెలియజేస్తానికి మోహనకృష్ణ గారు సంతోషంగా అంగీకరించారు. మాట్లాడి ఈ ప్రస్థానంలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే బాలమురళీకృష్ణ గారు కేవలం కర్ణాటక సంగీతం తెలిసినటువంటి విషయం తెలిసినటువంటి వారికే కాకుండా పామరులను కూడా వారి కచేరీల్లో రంజింపచేయటం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మోహనకృష్ణ గారి ద్వారా. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: చాలా సంతోషం, ఎందుకంటే బాలమురళీకృష్ణ గారితో దగ్గరగా ఉన్నటువంటి మీరు, మీతో మాట్లాడి మీతో పనిచేసే అదృష్టం ఈ రెండు దక్కాయి మాకు.
1: దైవ సంకల్పం అండి. ఏదైనా కూడా
0: గురుగారి పాటల గురించి మీరు చెప్పటం వేరు, ఎందుకంటే సంగీత ప్రయాణంలో వారు అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఆయన స్వయంగా వాగ్గేయకారులు, తర్వాత అనేక పాటల్ని వారు రచించారు, పాడారు, సినిమాల్లో కూడా పాడారు. వాటి విషయాలన్నీ మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అవన్నీ మాకు ఈరోజు తెలియచేసి మా శ్రోతలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మీ మాటలు వినటానికి. మీరు ఏమి వినిపిస్తారని?
1: తప్పకుండా అండి. మా గురువు గారి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మా గురువుగారు కర్ణాటక సంగీత విద్వాంసుడుగా చాలా ప్రసిద్ధికెక్కినవారు. చాలామంది ఆయన దగ్గరికి వస్తున్న వాళ్ళంతా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ కర్ణాటక సంగీతం అనే అంశం ప్రస్తావించినప్పుడు ఆయన ఒక మాట అంటుండేవారు, అసలు కర్ణాటక సంగీతం అనే మాటలో కర్ణాటక అనే మాట తప్పు, కా అనేది లేదు, కర్ణాట సంగీతం. కర్ణేషు అటపిహి, కర్ణాట అంటే చెవులకి ఇంపుగా ఉండే సంగీతం, దాన్నే కర్ణాట సంగీతం అంటారు. కాలక్రమేణా అది కర్ణాటక సంగీతంగా పాపులర్ అయింది. అంతేగాని ఇది ప్రత్యేకంగా కర్ణాటక సంగీతం అని మనం నిర్వచించాల్సిన అవసరం లేదు. చెవులకి ఇంపైన ఏ సంగీతమైనా సరే కర్ణాటక సంగీతంగా చెప్పచ్చు అని మా గురువుగారు చెప్పడం నేను చాలా సార్లు విన్నాను.
0: అద్భుతం అండి. అంటే ఇది అందరికీ తెలియని విషయం.
1: అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే కర్ణాటక సంగీతం విషయానికి వచ్చేటప్పటికీ అదొక శాస్త్రం. మన భారతీయ సంగీతంలో ఉత్తర భారత సంగీతం, దక్షిణ భారత సంగీతం రెండు భాగాలు. ఇందులో దక్షిణాదిని అంటే దక్షిణ భారతంలో పాడే సంగీతానికి మనం కర్ణాటక సంగీతం అని పేరు పెట్టుకున్నాం. అనాదిగా ఈ పేరు బాగా అలవాటుకు వచ్చేసింది. గురువుగారు చెప్పేది ఏమిటంటే కర్ణాటక సంగీతంలో ఇవాళ ఇంత విస్తరణ గాని ఇంత ప్రఖ్యాతి గాని చెందడానికి కారకులు పూర్వ వాగ్గేయకారులు, అందులో అతి ముఖ్యులు సంగీత త్రిమూర్తులు.
0: అవునండి.
1: త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు. వీరి ముగ్గురులో కూడా త్యాగరాజస్వామి వారికి శిష్య పరంపర ఎక్కువ. అందువలన త్యాగరాజస్వామి వారి ద్వారా బోల్డంత సంగీతం వ్యాప్తి చెందింది. అంటే ఒక స్ట్రక్చర్ సంగీతానికి రావడం, ఆయన అనేక వేల రచనలు చేయడం, అనేక వేల రాగాన్ని సృష్టించడం త్యాగరాజస్వామి వారు చేశారు. అందుకని గురుగారు ఏమంటారంటే, వీఆర్ నాట్ సింగింగ్ క్లాసికల్ మ్యూజిక్, వీఆర్ సింగింగ్ ఓన్లీ ది మ్యూజిక్ ఆఫ్ త్యాగరాజ. మనం పాడేది త్యాగరాజ సంగీతం. అదే సంగీతం ఇవాళ మనం చెప్పుకుంటున్న కర్ణాటక సంగీతం కానివ్వండి, లలిత సంగీతం కానివ్వండి, సినిమా సంగీతం కానివ్వండి, ఆయన రచనలు ఆయన రాగాలే ఆధారం అందరికీ. త్యాగరాజస్వామి గనక లేకపోతే మనం వింటున్న ఏ సంగీతానికి కూడా మనుగడలేదు.
0: మరి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు గురుగారి సినిమాల్లో పాడినటువంటి మొదటి పాట మీరు ఏది వినిపించబోతున్నారు?
1: శ్రీ వెంకటేశ్వర వైభవం అని ఒక చిత్రం వచ్చింది. అందులో తెరతీయరా తిరుపతి దేవరా, ఎస్ రాజేశ్వరరావు గారు శంకరాభరణం ఆధారంగా ఈ పాటని స్వరపరిచి

0: చాలా అద్భుతమైన సాహిత్యం, అంతే అందమైన సంగీతం. ఇంకా పాట గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పండి.
1: గురుగారు, పాట వినే ముందు చిన్న సందేహం, అంటే చాలా రోజుల నుంచి నన్ను పట్టి పీడిస్తోంది,
0: చెప్పండి సార్.
1: మీరు అడగమంటే అడిగేస్తాం.
0: తప్పకుండా.
1: ఇప్పుడు గురుగారి వాయిస్కి మీ వాయిస్కి చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది, చాలా మంది అంటూ ఉంటారు కదా, మీరు అది సాధనలో వచ్చిందా లేకపోతే అంటే వారిని ఇంక నిరంతరం మీరు వారి గురించి ఆలోచించడం వల్ల అలా వచ్చిందంటారా?
0: సాధన కాదు కానీ నేను ఒక వాదన చెప్తా.
1: చెప్పండి.
0: ఏమిటంటే, తల్లిదండ్రులు ఎట్లాగో గురువు అట్లా.
1: అద్భుతం.
0: మనం ఏ తల్లిదండ్రులకైతే పుడతామో వాళ్ల తాలూకు లక్షణాలు మనకి తప్పకుండా కాస్త కుస్త వస్తాయి,
1: అవునండి,
0: రాకపోతే తప్పు. అలాగే ఒక గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వారి లక్షణాలు రావడం, అంటే లక్షణాలంటే వారి దగ్గర నేర్చుకునే సంగీత లక్షణాలు,
1: అవును,
0: వారి గాత్రంలో ఉన్నవి కానీ తర్వాత ఆయన మెలకువలు కానీ మనకి రావడం అనేది సహజం. ఆయన దగ్గర నేర్చుకుంటూ ఇంకోటిలాగా పాడడం అది తప్పు.
1: అద్భుతమైన విషయం చెప్పారు. మరి పాట విందామండి.
0: అట్లాగే.

0: కర్ణాటక సంగీతంలో మనం అప్పటి నుంచి త్యాగరాజస్వామి దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా బాలమురళీకృష్ణ గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అంటే పండితుల్లోనే కాకుండా పామరుల్లో కూడా వారికి అశేషమైనటువంటి జనాదరణ ఉంది. వారి సంగీతం కచేరీలు చేసినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి విషయం వారికి ఎలా అలవరింది? మీకు ఎప్పుడన్నా ఆ విషయాల గురించి వారితో ముచ్చటించారా మీరు?
1: వారితో ముచ్చటించింది కాదు, గాని నాకనిపించేది ఏమిటంటే మనకెంతైనా శాస్త్రం తెలిసి ఉండొచ్చు, ఎంతైనా విద్య వచ్చి ఉండొచ్చు, ఎంతైనా గొప్పగా పాడగలగచ్చు, కానీ అక్కడ ఉన్న శ్రోతల స్టాండర్డ్ బట్టి వాళ్ల టేస్ట్ను బట్టి మనం మన పర్ఫార్మెన్స్ ఉండాలి. నాకు వచ్చిందంతా నేను చెప్పేస్తానంటే ఎవరికి అర్థమవుతుంది? అవదు. అట్లాగే బాలమురళి గారికి బోల్డంత సంగీతం వచ్చు, ఆయన పాడలేని సంగీతం ఏమీ లేదు. కానీ ఒక మ్యూజిక్ అకాడమీలో కాన్సర్ట్ చేయాలంటే ఆ విద్వాంసుల మధ్య ఎట్లా పాడతారో, ఎట్లా పాడాలో అలా పాడేవారు. అట్లాగే ఒక పెళ్లి కచేరి, అట్లాగే రవీంద్ర భారతిలో కచేరి, సభ కచేరి. విషయం ఏంటంటే మనకున్న జ్ఞానంతో ఎదుటి వారిని అంటే రసికుల్ని, రసికులంటే ఏమిటి, మన పాట విని మెచ్చుకునేవాడు.

0: పాట విని మెచ్చుకోవడానికి మనం వాళ్ళు మెచ్చుకునే విధంగా మనం పాడాలి. వాళ్ళ టేస్ట్ను గమనించి ఆయన కచేరీ చేయడం వలన చాలామంది కంటే ఆయన కచేరీ చేస్తున్నప్పుడు బోడంత మంది జనం రావడం. ఎందుకంటే నాకు కూడా నా అనుభవంలో ఆయన కచేరీ పెడితే ఎప్పుడూ హాల్ నిండిపోయి బయట కూడా జనం ఉంచోవడం చాలాసార్లు అందరికీ తెలుసు. అది సినిమా వాళ్ళకి జరుగుతుంది కానీ సంగీతం వాళ్ళలో జరిగింది మాత్రం ఈయన ఒక్కరికే. ఇంకొకటి ఏమిటంటే సాహిత్యం అందరికీ అర్థమయ్యేటట్టు పాడడం.
1: ఓకే,
0: చాలా మందికి ఏమిటంటే సంగీత విద్వాంసులు ఒకప్పుడు ఒక చాదస్తం ఉండేది, సంగీతానికి సాహిత్యం అంత ఇంపార్టెంట్ కాదు, నగరాజ ధరనీదు అని పాడేవాళ్ళు. అసలు యాక్చువల్ గా త్యాగరాజస్వామి రాసింది నగరాజధర నీదు పరివారమెల్ల ఒగిబోధన చేసేవారలు గారే ఇటులుండిరే నీ నగుమోము గనలేని అని రాశారు ఆయన. వీళ్ళందరూ నగరాజ ధరనీదు అనే పాడేవాళ్ళు. అంటే అక్కడ అర్థం మారిపోలా, నగరాజ అంటే ఓ నాగో పార్వతరాజ, ధరణీదు అంటే భూమి మీద అని అర్థం. కానీ అవన్నీ గమనించి త్యాగరాజస్వామి ఏ హృదయంతో అయితే ఆ పాట రాశారో దాన్ని మనసులో పెట్టుకుని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన పాడతారు కాబట్టి ఆయనకంత ప్రజాదరణ.
1: ఒక మాటలో చెప్పాలంటే టార్గెట్ ఆడియన్స్. మరి ఇప్పుడు తర్వాత పాట ఏమి వినిపించబోతున్నారు గురువు గారిది?
2: ఒక రేర్ సాంగ్, జనం మనం అనే చిత్రంలో టి చలపతిరావు గారి సంగీత నిర్వహణలో బాలమురళీకృష్ణ గారు బాలు గారు కలిసి ఒక పాట పాడారు. ఆ పాట ఇప్పుడు మనం విందాం.

0: శాస్త్రీయ సంగీతం అంటారు కదా అందరూ.
1: రియల్ గా జరిగిన ఒక సన్నివేశం చెప్తా.
2: తప్పనిసరిగా.
1: నేను మా గురుగారి ఇంట్లో ఉండి నేర్చుకునేవాడిని.
2: అవునండి.
1: ఆయన ఇంటికి చాలా మంది వస్తుండేవారు. మా గురుగారు మధ్యాహ్నం 12-12:30కి భోజనం చేసేవారు. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పొద్దున్న 9 భోజనం చేసేవాళ్ళం మేము. సరే మధ్యాహ్నం ఆయన భోజనానికి వెళ్లేటప్పుడు మామూలుగా అయితే చాలా తక్కువ మాట్లాడతారు. ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం బాగా జోకులు వేయడం, చాలాసేపు మాట్లాడేవారు, మెల్లిగా భోజనం చేస్తారు. నేను మెడ్రాసులో ఉన్న వాళ్ళు నేను ఇంట్లో ఉంటే భోజనానికి వెళ్లేటప్పుడు నన్ను పిలిచి కిందకి తీసుకెళ్లేవారు. ఆ రోజున ఏమైందంటే కేరళ నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఏదో భోజనాన్ని పిలిచినట్టున్నారు. సరే వంటింట్లో కూర్చున్నాం. ఆవిడ నన్ను చూపించి అడిగింది, ఎవరి తను అని. అంటే మా శిష్యుడు అని చెప్పారు. శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నారా అని అడిగింది. లేదు అన్నారు. మరి ఏం నేర్పుతున్నారు? బాలమురళి సంగీతం.
2: అద్భుతం.
1: అంటే ఏంటి, బాలమురళి గారి సంగీతం శాస్త్రీయ సంగీతం కాదా అంది. కాదని అందరూ అంటున్నారుగా, కాదేమో అనుకుని శాస్త్రీయ సంగీతం అంటే మీ అందరి దృష్టిలో శాస్త్రి గారు పాడేది అయి ఉండొచ్చు, అందుకని ఏమన్నా అది వేరే ఉందేమో, అదైతే నాకు రాదు, నాకు వచ్చింది బాలమురళి సంగీతం. నాకు

0: చిన్న వీడికి నేర్పుతున్నా, నేను నేర్పేది బాలమురళి సంగీతం, శాస్త్రీయ సంగీతం కాదు అన్నారు.
1: నేను మొదట వేసిన ప్రశ్నకి నాకు ఇక్కడ ఆన్సర్ దొరికిందండి. మీది గురుగారిది ఒకటే విధంగా ఎలా ఉంటుందని మీకు మొట్టమొదటి ప్రశ్న వేశాను. సో బాలమురళి గారి సంగీతం మీరు నేర్చుకున్నారు కాబట్టి బాలమురళి గారి సంగీతమే మీకు వచ్చు. అద్భుతమైన విషయం. మీరు అంటే శ్రోతలు కూడా ఈ విషయాన్ని విని ఆనందిస్తారు. గురువు గారి చమత్కారాలను కూడా ఆయన చక్కని మాట, మామూలుగా వారు సభల్లో కూడా అంతే చక్కగా మాట్లాడతారు. అంటే వారు మంచి సంగీత విద్వాంసులే కాకుండా మంచి వక్త కూడా, సరస సంభాషణ చేస్తూ ఉంటారు. మీరు ఆ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మరో పాట ఏం వినిపించబోతున్నారు శ్రోతలకి?
0: తర్వాత పాట మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినలేదు. 1968 వచ్చిన కలిసిన మనసులు అనే చిత్రంలో బాలమురళి గారు, సుశీల గారు, జానక్ గారు కలిసి ఒక పాట పాడారు. ఆ పాటకి రాధామాధవం అని పేరు. పిలిచే మురళి అని, అంటే మధ్యలో బాలమురళి గారి క్యారెక్టర్ అక్కడి నుంచి ఎంటర్ అవుతుంది. ముందంతా కూడా అదిగో మా రాధిక, రాధిక గురించి చెప్పడం, ఇవన్నీ వస్తాయన్నమాట. మాస్టర్ వేణుగారు స్వరపరిచారు ఈ పాట. చాలా మంచి పాట. ఇవాళ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, బాలమురళి గారి పాటలు మన మామూలుగా రేడియోలో సరళిత రాగ సుధా గాని, వసంత గాలికి ఇవన్నీ ఎక్కువసార్లు వినిపిస్తూనే ఉన్నాం.
1: అవునండి.
0: ఎక్కువగా వినని పాటలు వినిపించాలనే ఉద్దేశంతో ఆ పాటలు వినిపించకుండా ఈ పాటలు వినిపిస్తున్నాం.
1: ఇది మాకు కూడా అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పాట ఇంతవరకు మేము కూడా ఎప్పుడు ప్రసారం చేయలేదు. అద్భుతమైన పాట మీరు వినిపించబోతున్నారు.

0: గురుగారు, మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ రెండు విషయాలు మీరు చెప్పిన తర్వాత నాకు అడగాలనిపిస్తుంది. మొదటి విషయం ఏంటంటే, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బాలమురళి గారు ఉద్దండులని, మరి వారికి హిందుస్థానీ సంప్రదాయంలో కూడా ప్రవేశం ఉందండి?
1: ఆయనకి హిందుస్థానీ సంగీతంలో అంటూ ప్రవేశం లేదు. ఆయనకి 14వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి 19వ సంవత్సరం వచ్చేంత వరకు కర్ణాటక సంగీతానికి

0: మూలమైన 72 మేళకృత రాగాల్లో ఆయన రచనలు చేశారు. గురుగారు ఏం చెప్పేవారంటే, ఈ 72 మేళకర్తలు పాడగలిగిన వాళ్ళెవరైనా సరే దీంట్లో నిష్ణాతులైతే ఒక హిందుస్థానీ సంగీతమే కాదు ఏ రకమైన సంగీతమైనా పాడచ్చు అని అనేవారు. అందుకనే జస్రాజ్తో గాని భీమసేన్ జోషి గారితో గాని బోళన్ జుగల్బందీలు పాడారు గురుగారు సంగీతంలో.
1: అవునండి, నేను ప్రశ్న అడగదలుచుకున్నాను ఎందుకంటే వారు చాలా మంది హిందుస్థానీ కళాకారులతో కలిసి వాయిద్యాల్లోనూ తర్వాత గాత్రంలో కూడా జుగల్బందీలు చేశారు.
0: అవునవును, అదే కారణం. ఎందుకంటే అన్ని రకాలైన రాగాల గురించి తెలుసు, ప్రత్యేకించి అభ్యసించకపోవచ్చు కానీ వాళ్ళ పద్ధతులన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి ఏ సంగీతమైనా ఏ సంప్రదాయం అయినా ఆయనకి ఈజీ.
1: ఎందుకంటే గ్రహణధారణ పటుర్బాలహ అంటారు, ఆ గ్రహించే శక్తి గుర్తుంచుకునే శక్తి ఉంది కాబట్టి ఆయన బాల మురళీకృష్ణ గారు అయి ఉండొచ్చు.
0: అదే అదే.
1: ఇప్పుడు మరో పాట ఏం వినిపించబోతున్నారు శ్రోతలకి?
0: కర్ణ అనే చిత్రంలో విశ్వనాథన్ రామమూర్తి గారి స్వరకల్పనలో గురువుగారు సుశీల్ గారు కలిసి నీవు నేను వరచితిమి అనే మంచి యుగళగీతం పాడారు. ఇది శుద్ధసారంగ్ రాగంలో కంపోజ్ చేయబడింది. ఇది హిందుస్థానీ సంగీత సంప్రదాయానికి చెందిన రాగం. ఈ పాట గురించి చెప్పేటప్పుడు గురువుగారి ప్రత్యేకతోటి చెప్పాలి.

0: అంటారు. ఇట్లాంటి సంగతులు అనాలంటే ఆయనే అనాలి. అలా ఆయన పాడిన ప్రతి సినిమా పాటలోనూ ఆయనకంటూ ఒక ప్రత్యేకత, కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఉండేవి.
1: పాట విందామండి ఇప్పుడు.
0: అలాగే.

పి చలపతిరావు గారి సంగీత నిర్వహణలో పవిత్ర హృదయాలు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, బాలమురళీకృష్ణ గారు, ప్రముఖ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కలిసి కరుణామయీ శారద అనే అద్భుతమైన పాట పాడారు. ఇది శుద్ధ సావేరి రాగంలో చలపతిరావు గారు స్వరపరిచారు. దీని హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో దుర్గా అని పిలుస్తారు.

0: దీని గురించి ఒక విషయం చెప్పాలి.
1: చెప్పండి.
0: ఒకరోజున బాలమురళి గారు నూకల్ చిన్న సత్యనారాయణ గారికి ఫోన్ చేసి, రెండు రోజులు రా మెడ్రాసు, మన ఇద్దరం కలుసుకుని చాలా రోజులు అయింది, నేను ఊళ్ళోనే ఉన్నాను, నీకు వీలుంటే రా, నీతో పని ఉంది అన్నట. అర్జెంటా అన్నట. నేను అర్జెంట్ ఏం లేదు, నీకు కుదిరితేనే రా అన్నట. అంటే కాదు వస్తున్నా. ఆయన అప్పటికప్పుడు మర్నాడు ఎప్పుడో రిజర్వ్ చేసుకుని మెడ్రాస్ వెళ్ళారు. ఓ రోజంతా ఏదో మామూలుగా మాట్లాడుకున్నారు. రెండో రోజున మనం బయటికి వెళ్ళొద్దాన్రా అని చెప్పి, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్. మా గురువుగారే కార్ డ్రైవ్ చేసేవారు. ఆయన కారులో కూర్చోబెట్టుకుని డైరెక్ట్గా రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఈయనేమనుకున్నారు, ఇదో బాలమురళి ఆయన పాట రికార్డింగ్ చూడడానికి నన్ను తీసుకెళ్తున్నారని అనుకున్నారు ఈయన. సరే చలపతిరావు గారు పాట అంతా

చెప్పారట. ఇద్దరు పాడాలి ఈ పాట అంటే ఈయన చూస్తున్నట్ట. నూకలు చిన్న సచ్చినాయుడు గారు వచ్చారు, బాలమురళి గారు రెండో వాళ్ళు ఎవరు పాడతారు, నన్ను ఘంటసాల గారు కానీ ఎవరన్నా పాడతారేమో అని అనుకున్నారు ఈయన. అప్పుడు ఈయన మెల్లిగా, సత్యం ఈ రెండో క్యారెక్టర్ నువ్వే పాడాలి, అందుకే పిలిచా నిన్ను అన్నారు. ఈయన మహదానందం వేసేసిందిట. అలా ఆయనకు అనుకోని విధంగా అవకాశం వచ్చిన పాట అది, నూకలు చిన్న సత్యనారాయణ గారి చాలా మంచి పాట. ఆ పాట ఇప్పుడు విందాం.

0: గురుగారు, ఈ అద్భుతం అంటే మాట్లాడటానికి భాష సరిపోవటం లేదు నాకు. దీన్ని బాలమురళి గారు దేవలోకం వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చారా ఈ పాటని?
1: ఈ లోకంలో ఉన్నప్పుడే చేశారు.
0: అవునా?
1: అవును.
0: ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఇది?
1: యాక్చువల్ గా 1985-86 సంవత్సరం అనుకుంటా నాకు జ్ఞాపకం. మద్రాసు రేడియో వాళ్ళు స్పెషల్ లైట్ మ్యూజిక్ ఫర్ రేడియో అని కొన్ని పాటలు బాలమురళి గారితో సుశీల్ గారితో పాడించారు. ఆ పాటలు సాయి కృష్ణ యాచేంద్ర గారు రాశారు.
0: వెంకటగిరి రాజావారు.
1: అవును. ఎల్ కృష్ణన్ గారు మ్యూజిక్ చేశారు.
0: వావ్.
1: అవి తర్వాత వివిధ భారతి కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకు అప్పుడు మధుర గీతం అదో ప్రోగ్రాం వచ్చేది. అందులో రెగ్యులర్ గా వారానికి ఒకసారి 2 సార్లు ఈ పాటలు వస్తుండేవి.
0: సో ఇంత అద్భుతమైనటువంటి పాట ఆకాశవాణి ప్రొడక్షన్.
1: అవునండి, ఆకాశవాణి ప్రొడక్షన్.
0: ఎట్లా చెప్పాలంటే గురుగారు,
1: అయ్యా,
0: అమృతం చెవుల్లో పోసినట్టు, హిమాలయాల్లో కాసేపు విహరించినట్టు, మానస సరోవరంలో హంసల్ని చూసినట్లు అనిపిస్తుంది నాకైతే.
1: నాకు కూడా అట్లయ్యే ఉందండి. ఎందుకంటే ఒక కర్ణాటక మ్యూజిషియన్ లైట్ మ్యూజిక్ పాడడం చాలా కష్టం. ఆ భావ ప్రకటన సున్నితత్వం మామూలుగా క్లాసికల్ మ్యూజిషియన్స్కి ఎట్లా ఉంటుందంటే ఆ విద్యతో పాటు తన గొంతుతో సౌండ్ ప్రొడ్యూస్ చేయడం, వాల్యూమ్ ఎక్కువ ఉన్నవాళ్ళు గట్టిగా వాల్యూమ్తో పాడడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈయన ఆ మాటకి ఆ భావానికి తగ్గట్టుగా మాడ్యులేషన్ ఇచ్చి ఎంత అందంగా పాడారంటే ఏదో మామూలుగా ఒక గంధర్వుడు ఒక గంధర్వ గాయని ఇద్దరు అట్లాగే పాడారు.
0: అంటే
1: అద్భుతం.
0: అసలు దాన్ని ఎలా చెప్పాలంటే రాజావారి ఇచ్చిన సాహిత్యం గాని, దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కృష్ణన్ గారు గాని, గురువు గారు గాని, లేకపోతే సుశీల్ గారు గాని, ఒకరిని మించిన ఒకళ్ళు ఎక్కడా కూడా. అంటే అద్భుతమైనటువంటి కాంబినేషన్ అది. అసలు మీరు చెప్పినట్టు లలిత గీతం అంటే ఇంత లాలిత్యం ఉండాలా అన్నట్లు గురువు గారు పాడుతుంటే అసలు మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది.
1: కరెక్ట్ కరెక్ట్.
0: మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, మొట్టమొదట ఆకాశవాణితో గురువు గారి అనుబంధం మీరు లలిత సంగీతానికి వారు ప్రొడ్యూసర్ గానే నియమించినట్టు చెప్పారు. దాని గురించి అంటే వారు ఏం పాటలు చేశారు వాటి గురించి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తే శ్రోతలకి, అంటే లలిత గీతం అంటే ఆకాశవాణి అనేటువంటిది మనందరికీ తెలిసింది, దానికి మొట్టమొదట ఆయన పాడటం అనేటువంటిది దాన్ని బంగారానికి తావే అబ్బినట్లు అయిపోయింది అనమాట.
1: ఆయన కోసమే ఆల్ ఇండియా రేడియో విజయవాడలో లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ పోస్ట్ క్రియేట్ చేసి ఆయనకి 6 నెలల కాంట్రాక్ట్ ఇచ్చి అపాయింట్ చేశారు. ఆయన్ని చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన కార్యక్రమం భక్తిరంజని. ఈ భక్తిరంజని ఆనాటి నుంచి ఈనాటి వరకు

0: అన్ని స్టేషన్స్ లోనూ ప్రతిరోజు ఉదయం బ్రాడ్కాస్ట్ అవుతూనే ఉంది.
1: అవునండి.
0: మొట్టమొదట బెజవాడలో ఆయన చేసిన పిపరే రామరసం, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు గాని, రామదాస్ కీర్తనలు గాని, ఇవన్నీ 1952లో ఆ రోజు రికార్డింగ్స్, అవి చాలా రోజులు జనం విని ఎంతో ముగ్ధులైపోయేవారు.
1: అంటే లలిత గీతం నాటకం ఆకాశవాణికి ఎంత ఫేమస్, భక్తిరంజన్ కూడా అంతే ఫేమస్, దాన్ని అడుగుతూ ఉంటారు ఇప్పటికి కూడా.
0: అవునవును.

0: తర్వాత ఆయన కొన్ని పాటలు రాసి, లేకపోతే వింజమూరి శివరామారావు గారు ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే మన స్టాఫ్లోనే రాసే కవులు ఉండేవాళ్ళు, తర్వాత సరే అలాగ మ్యూజిక్ కంపోజర్ ఉండేవాళ్ళు, బయట నుంచి కాంట్రాక్ట్ ఇచ్చి బయట కంపోజర్స్ని పిలిచేవాళ్ళు, లైట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉండేదండి. విజయవాడలో లైట్ మ్యూజిక్ యూనిట్ ఉండేది.
1: ఓకే,
0: ఆ యూనిట్ చాలా క్లారినెట్, రెండు వైలెన్లు, వీణ, గోటు, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ రేడియోలో స్టాఫ్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా. అలాంటి సందర్భం అనమాట అప్పుడు. అన్ని వాయిద్యాలతో రికార్డ్ చేసిన ఒక పాట కూడా మనం ఇప్పుడు గురుగారు పాడి 1950-55 ఆ ప్రాంతాల్లో పాట అది, వలపులేలని అని ఆయనే రచించి పాడారనమాట. చాలా అద్భుతమైన పాట అది, విందాం
1: కొంచెం మీరు మొదలు పెడతారా?

0: ఒక మాటలో చెప్పాలంటే ఆకాశగంగ ఇవాళ తడిపినట్టుందండి. వరుసగా మీరు వినిపించే ఈ పాటలన్నీ వింటుంటే మనసు కూడా తడుస్తోంది, ఒక మధురిమలకు వెళ్ళిపోతోంది. గురుగారు, మీరు నిజంగానే అద్భుతమైనటువంటి ప్రయాణంలోకి శ్రోతల్ని మమ్మల్ని తీసుకువెడుతున్నారు. చాలా విషయాలు మిమ్మల్ని అడగాలని చెప్పి అనిపిస్తోంది. వాటిలో ఒకటి ఏంటంటే, గురుగారు వాగ్గేయకారులు కదా, అనేక రాగాలు సృష్టించారు. వాటి గురించి కూడా మన శ్రోతలకి కొన్ని తెలియజేస్తే బాగుంటుంది.
1: మామూలుగా మనకి కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు, వీటిని పేరెంట్ రాగాస్ అంటారు. వీటిలో నుంచి కొన్ని వేల రాగాలు పుట్టాయి, వాటిని జన్య రాగాలు అంటారు. అందులో 5 స్వరాలున్న రాగాలు, 6 స్వరాలున్న రాగాలు, ఏదో కొన్ని డిజార్డర్డ్గా ఉండి వాటిని వక్ర రాగాలు అంటారు. ఈ క్లాసిఫికేషన్ కాకుండా గురువుగారు ఏం చేశారంటే 4 స్వరాలతో 3 స్వరాలతో రాగాలు చేశారు.
0: ఇవి కొత్తగా వారు సృష్టించారు.
1: మహతి

0: ఇలా నాలుగు స్వరాలతో మూడు స్వరాలతో గురుగారు రాగాలు సృష్టించి అందులో కీర్తనలు రాసి కచేరీలో అద్భుతంగా పాడుతుండేవారు. ఈ మూడు స్వరాలున్న రాగం పేరు త్రిశక్తి. ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఇది ఎక్కడన్నా స్లిప్ అయితే అపస్వరాలు వచ్చేస్తాయి. అందుకని మా గురుగారితో నేను ఎప్పుడైనా అంటుండేవాడిని, ఆయన ప్రమోదకర మురళీగానమోదితం అని రాశారు, గురువుగారు సరిగ్గా పాడపోతే ప్రమాదకర మురళీగానమోదితం అయిపోతుందండి అనేవాడిని. అవును, ఆయన అంటుండేవారు, బాబాయ్ శృతి శుద్ధంగా పాడితేనేమో హిందుస్థానీ సంగీతం అంటారా, సాహిత్యం అర్థమయ్యేటి పాడితేనేమో లలిత సంగీతం అంటారా, అంటే ఈ రెండు అక్కర్లేదా కర్ణాటక సంగీతానికి అనేవారు.
1: నిజమే కదండి. ఇంకొక ప్రశ్న అండి, మామూలుగా వారు పాట పాడినప్పుడు మీరు చెప్పినట్లు సంగతులు వేశారని మీరు చెప్పారు కదా ఇందాక ఆ పాటలో, అలాగే వారు కచేరీ చేసినప్పుడు కూడా ప్రేక్షకుల్ని ఒక రకమైనటువంటి తన్మయత్వంలోకి తీసుకువెడతారు, దాని గురించి మీరు, ఎందుకంటే బోల్డ్ని కచేరీలు వారితో పాటు మీరు చూశారు, కొన్ని చోట్ల మీరు పాల్గొన్నారు కదా, అలా వైవిధ్యభరితమైనటువంటి అంటే శాస్త్రీయ సంగీతం ఎంత మధురంగా ఉంటుందా, మనకు కూడా అర్థమవుతుందా అనేటువంటి విధంగా అనుకోవటానికి కారణం ఏమిటంటారు?
0: ఫస్ట్ వాయిస్ కల్చర్ అండి. చాలా మందికి వాయిస్ కల్చర్ మీద మంచి అవగాహన ఉండదు. బాగా నేర్చుకుంటారు, విపరీతంగా సాధన చేస్తారు, వాళ్ళకు వచ్చిన విద్య అంతా ప్రదర్శిస్తూ ఉంటారు, రేడియోలో పాడతారు, కచేరీలు చేస్తుంటారు, టీవీలో పాడుతుంటారు. కానీ వాయిస్ కల్చర్ అంటే మనం మైక్ ఉంటే ఎట్లా పాడాలి, మైక్ లేకపోతే ఎట్లా పాడాలి, గొంతు బాగుంటే ఎట్లా పాడాలి, గొంతు బాగుండకపోతే ఎట్లా పాడాలి, మనం పాడేటప్పుడు ఏ సంగతికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ మాడ్యులేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాటకి ఎంతైతే భావం ఉంటుందో రాగానికి సంగతికి కూడా అంతే భావం ఉంటుంది. అన్నీ ఒకేలాగా అంటూ మొదలుపెట్టి పాడితే చివరిదాకా అలాగే పాడుతుంటే ఒకటిన్నర నిమిషాలు లేచి వెళ్ళిపోతారు అందరూ. అలా కాకుండా ఎక్కడ సున్నితంగా పాడాలి, ఎక్కడ గంభీరంగా పాడాలి, ఎక్కడ మాడ్యులేట్ చేయాలి, ఇది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మైక్ టెక్నాలజీ ఎక్కువగా లేని రోజుల్లోనే నేను 1970s 65-66 కాన్సర్ట్స్ కూడా నేను పాత రోజుల్లో క్యాసెట్స్లో విన్నాను, ఇప్పుడు యూట్యూబ్లో కూడా వింటున్నాను. అద్భుతంగా, అసలు ఒక 10 స్టీరియోకి సంబంధించిన మైకులో ఎన్ని సాఫ్ట్వేర్లు ఆయన గొంతులో ఉన్నాయో తెలియదు. అంత అద్భుతమైన పరిజ్ఞానం ఆయనకి ఆ వాయిస్ మీద, వాయిస్ మాడ్యులేట్ చేయడం ముందర. అందుకని ఏమవుతుందంటే వాయిస్తోనే జనాన్ని అట్రాక్ట్ చేసేయడం ఫస్ట్. ఇప్పుడు నగమోమే ఉందనుకోండి, ఒక ఎందరో మహానుభావులే ఉందనుకోండి, అందరూ అదే ట్యూన్ పాడతారు. కానీ బాలమురళి గారు ఎందరో మహానుభావులు అనగానే అందరు లేచి నుంచి చప్పట్లు కొడతారు. ఎందుకు కొడతారంటే ది వే ఆఫ్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్, అది చాలా బాగుంటుంది.
2: ఇంకొక విశేషం ఏంటంటే, మామూలుగా సంగీత విద్వాంసులు గాయకులంతా కూడా ఒక రేంజ్ వరకే పాడతారు. అంటే మన సంగీతంలో మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి, ఈ పైన పంచమం వరకే టచ్ చేయడానికి సాహసిస్తారు కొంతమంది, అంతదాకా కూడా వెళ్లరు. కానీ గురువుగారు అనుమంద్రం, అతి తారస్థాయి, అన్ని స్థాయిల్లోనూ అలవోకగా పాడేస్తారు. అలాంటి ఒక రికార్డింగ్ విందాం, ఒక రేర్ రాగం అమృతవాహిని, అందులో కొంత భాగం ఆయన ఈ అనుమంద్ర నుంచి అతి తారస్థాయి దాకా పాడిన కొన్ని సంగతులు ఇప్పుడు మనం విందాం.

వారు పాడినటువంటి తత్వాలు కూడా చాలా, ఇప్పుడు ఏమి సేతురాలింగ ఇట్లాంటివి కూడా చాలా శ్రోతల్ని గాని ప్రేక్షకుల్ని గాని కట్టిపడేస్తూ ఉంటాయన్నమాట.

మీకు వెనకాల ఏ రిథిమ్ సెక్షన్ మెల్లిగా అలా వినిపించి వినిపించినట్టుగా ఉంటుందన్నమాట. చాలా సున్నితంగా ఉంటాయి అవన్నీ కూడా.

0: అలాగే చాలా కాలం క్రితం సతీ సావిత్రి అనే సినిమా, అక్కినే నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి గారు,
1: ఎన్టీ రామారావు గారి కంటే ముందర.
0: అవును, ఆ సినిమాలో చాలా అద్భుతమైన పాటలు పాడారు గురువు గారు. గురువు గారును ఎస్ వరలక్ష్మి గారు కూడా. అందులో కూడా ఒక పాట మనం ఇప్పుడు విందాం.

0: వారికి ఎన్ని భాషలు వచ్చండి?
1: భాషలు అంటే తెలుగు, తమిళు, ఇంగ్లీషు, అన్ని లాంగ్వేజ్ లో పాడారు. రవీంద్ర సంగీత్ కూడా పాడారు కదా.
0: ఓకే, అద్భుతం. మరి ఇప్పుడు ఏం పాట వినిపించబోతున్నారు?
1: శ్రీమద్ విరాట పర్వం అనే సినిమాలో ఆడవే హంస గమన అనే అద్భుతమైన పాట. ఆ పాట ఇప్పుడు మనం విందాం. సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారు.
2: తాం ధితాం తై ధితై తాం ధితాం తై ధితై తలాంకు తగ తదిగిన తొంచా

ఇలా గురువుగారి గురించి, గురువుగారి పాటల గురించి, వారి సంగీతం గురించి చెప్తుంటే ఎంతసేపైనా చెప్పచ్చు. చివరిగా అందరికీ బాగా తెలిసిన పాట, అందరూ ఆయన పాటలంటే ఎదురు చూసే పాట,

0: ఇంతవరకు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం, డాక్టర్ డివి మోహన్ కృష్ణ గారితో అడవి రాజబాబు గారు చేసిన సంభాషణ పునఃప్రసారం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పరిచితుడు మూవీ నుంచి కేజే యేసుదాసు హరిణి పాడినటువంటి పాటకి భువన చంద్ర చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సినిమా మొత్తం చూడక్కర్లేదు, కేవలం ఆ మూవీలోని మ్యూజికల్ మ్యాజిక్ను ఒక్కసారి ఫీల్ అవ్వడానికి సిద్ధమైపోండి. స్టూడియో క్లాక్ల సమయం 8:30:55 దాటల ముందుకెళ్తుంది. అంటే ఒకే సినిమాలోని అన్ని పాటలను మీకోసం మోసుకొచ్చే సంగీత హంగామా ఏకచిత్రగానం మీకోసం సిద్ధమైపోయింది. స్టే ట్యూన్డ్.
7: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం వచ్చేసాం ఎస్ ఏకచిత్ర గానంలోకి. మరి ఈరోజు ఒకే సినిమాలోని అందమైన అద్భుతమైనటువంటి పాటలు మీకోసం నేను రెడీ చేశాను. ముఖ్యంగా ఈరోజు మనం గోదావరి తీరపు అద్భుత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నటువంటి వంశీ గారి సినిమాల నుంచి ఒక సినిమా నుంచి పాటలు విందాం. ఆయన సినిమాల్లో చాలా క్లాసిక్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, వాటిలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మరి సినిమా పాటలు, సినిమా విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకుంటూ విందాం. ముఖ్యంగా వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మాణంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై 2002 వచ్చినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, ఈ సినిమాలో యాక్ట్రెస్ కళ్యాణి ఉత్తమనటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గణపతి నంది పురస్కారాలను కూడా అందుకున్నారు. అవే కాకుండా ఆ సంవత్సరం అనేక ఇతర అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా క్రూ. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మనం వెళ్తే మెలేరుడే అయినా మాస్ అయినా తనదైన స్టైల్లో శ్రోతలకు ఊపేసినటువంటి చక్రి గారు ఈ సినిమాలో కంపోజ్ చేసినటువంటి ప్రతి నోటు ఒక అద్భుతం, ప్రతి పాట ఒక మధుర కావ్యం. ప్రేక్షకుల గుండె చప్పులను స్వరాలుగా మార్చి శ్రోతలను ప్రేమలో ముంచెత్తిన ఆ పాటలు ఈరోజు ఏకచిత్రగానంలో మీకోసం రెడీగా ఉన్నాయి. మరి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అని చెప్పగానే గుర్తొచ్చే మొట్టమొదటి పాట వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్. ఎస్, సాయి శ్రీహర్ష గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన మెలోడీ ఇది. మరి సంగీత దర్శకుడు చక్రి గారు స్వయంగా పాడే ప్రతి ప్రేమికుడి రొమాంటిక్ ప్లేలిస్ట్లో ఈ పాటను టాప్లో నిలిపారన్నమాట. ఆ పాట ఇప్పుడు లేట్ చేయకుండా మీకోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: ఎందుకండి?
1: వెన్నెల్లు హాయ్ హాయ్ అంటూ హాయ్ హాయ్గా సాగిపోయింది కదా ఆ పాట. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా మరి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో ఉన్నాయి. మరి అలాంటి పాటలన్నీ కూడా వినిపిస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382606

0: 8586.
1: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజే సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గానంలో. ఈరోజు మనము, అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాము. ఈ సినిమా వెనక ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, దర్శకుడు వంశీ గారు దాదాపు 6 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టి తీసిన సినిమా ఇది. అప్పటి వరకు వరుస ప్లాపులతో కాస్త వెనుకబడిన వంశీ గారికి ఈ సినిమా టాలీవుడ్లో ఒక గ్రాండ్ రీ ఎంట్రీని ఇచ్చిందని చెప్పాలి. తన పాత మార్క్ గోదావరి వాతావరణాన్ని కొంచెం పక్కన పెట్టి, అంటే సిటీ బ్యాక్డ్రాప్లో ఆయన మార్క్ హ్యూమర్తో చేసినటువంటి ఈ ప్రయోగం ప్రేక్షకులు మరింతగా ఆకట్టుకుంది. అయినా పాటల్లో కానివ్వండి, భాషా వ్యాసల్లో కానివ్వండి, మొత్తం గోదావరిని తీసుకురావడం అనేది జరిగింది. అయితే సాధారణంగా వంశీ గారి సినిమాలకు ఇళయరాజా గారు సంగీతం అందిస్తే వచ్చే ఫీల్ వేరేలా ఉంటుంది. కానీ మొదటిసారి వంశీ గారు అప్పటి యువ సంగీత దర్శకుడు చక్రి గారితో చేతులు కలిపి సంగీతంలోనూ పాటల పిక్చరైజేషన్లో కూడా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మరి ఆ సినిమా నుంచి మరో అద్భుతమైనటువంటి పాట రా రమ్మని అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కౌశల్య గారు పాడినటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

సాయి శ్రీహర్ష లిరిక్స్, చక్రి గారి బీట్స్, అబ్బో ఏమన్నా ఉన్నాయా మరి ఈ పాటలు. ఈ మెలోడీస్ వింటూ ఉంటే ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. పని ఏది చేసుకో బుద్ధి కావట్లేదు కదా. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. మంచి మంచి పాటలన్నీ కూడా ఈ సినిమా నుంచి నేను వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: प्रपंचंलो एक्कडुन्ना विविध भारती प्रोग्राम्स विनालनुकुंटुन्नारा? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
4: Oh hello rege galanta, idi taaralu digi vache velanta.
3: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
5: మీరు వింటున్నారు ఏక చిత్రగానం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మనమున్నాం ఏక చిత్రగానంలో. మరి అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. అనిల్ అనే నైట్ షిఫ్ట్ చేసే ఒక ఉద్యోగి, స్వాతి అనే డే షిఫ్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒకే రూమ్లో వేరువేరు సమయాల్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి అది ఆ రూమ్ని షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం ఉత్తరాల ద్వారా ప్రేమలో పడతారు. అయితే బయట కలిసినప్పుడు అనిల్ తన పేరు కుమార్ అని చెప్తాడు. తర్వాత ఇద్దరు ఒకరే అని అనిల్కు తెలిసిన సర్ప్రైజ్ కోసం దాస్తాడు. చివరికి స్వాతికి వేరే పెళ్లి కుదిరినప్పుడు అనేక నాటకీయ పరిణామాల మధ్య అనిల్ త్యాగాన్ని దాటుకొని ఇద్దరు ఒకటవ్వడంతో కథ అనేది సుఖాంతమవుతూ ఉందన్నమాట. ఈ సినిమా ఈ కథని చాలా అద్భుతంగా అందంగా సరదాగా పిక్చరైజ్ చేశారు, డైరెక్ట్ చేశారు రైటర్ వంశీ. ఏదేమైనా కూడా ఈ సినిమాలో పెద్ద పెద్ద పాటలే కాదు, చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంతో మెలోడియస్గా ఉంటాయి. అలాంటి పాటలో మరో వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. సాయి శ్రీహర్ష గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కౌసల్య గారు పాడినటువంటి అద్భుతమైన పాట. ఎస్, ఎన్నెన్నో వర్ణాలు అంటూ వస్తుంది. స్టే ట్యూన్డ్.

జీవితంలోని రంగులను, ప్రేమలోని భావాలను ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది కదా. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పాటల్ని, అంటే మంచి మెలోడీసే కాదు, మంచి అంటే ఫాస్ట్ బీట్స్ని కూడా క్రియేట్ చేశారు చక్రి గారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా కోసం. వాటిలో భాస్కర్ పట్ల రవికుమార్ గారి క్యాచ్ లిరిక్స్తో సాగే ఒక డ్యూయెట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిక్చరైజేషన్లో కూడా. మరి దానికి తగ్గట్టుగానే పాట కూడా, ట్యూన్ కూడా చాలా ఫాస్ట్ బీట్లో వెళ్తూ ఉంటుంది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. చక్రి అలాగే కౌశల్య గారు పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: జింకి చెక్క అంటూ చక్రి కౌసల్య పోటీ పడి పడే మరి పాడినటువంటి పాట. ఈ సాంగ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయడం జరిగింది. ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఆహా, మరొక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎస్, మరికొన్ని పాటలు కూడా ఉన్నాయి ఈ సినిమా నుంచి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి. మరి మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బ్యూటిఫుల్ బిట్ కదా. నిజంగా పెద్ద పెద్ద పాటలే కాదు, 3, 4, 5 నిమిషాల పాటలే కాదు, చిన్న చిన్న సిచ్యువేషనల్గా వచ్చేటటువంటి చిన్న బిట్స్ని కూడా చాలా అద్భుతమైన ట్యూన్స్లో కంపోజ్ చేశారు చిక్రీ గారు. దంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు వంశీ గారు, అంతే అద్భుతంగా నటీనటులు కూడా మరి యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు, మరికొన్ని పాటలు కూడా విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆనందించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మరరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ సులభి రమేష్. మనం ఉన్నాం ఏకచిత్రగానంలో. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డమే కానీ దాంట్లో పాటలు మాత్రం అందరం ఇష్టపడ్డాం కదా. అలాంటి పాటలు మరికొన్ని మీకోసం ఉన్నాయి. అయితే మాస్ మహారాజా రవితేజ గారి కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ క్లాసిక్. అంతకు ముందు చేసినటువంటి సింధూరం, మనసు చూడు, సముద్రం లాంటి సినిమాలతో పాటు చాలా సినిమాలు చేశారు. దాంట్లో మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న టైంలో ఒక క్లాస్ సాఫ్ట్ రోల్లో రవితేజ అని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ వంశీ. ఇక హీరోయిన్ కళ్యాణి గారు తన హోమ్లీ లుక్స్తో మెప్పించడమే కాదు, ఏకంగా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మరో అందమైన అద్భుతమైనటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అక్షర సత్యాలు, సందీప్ కౌశల్యల మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసాయి. మరి ప్రేమలో పడిన ప్రతి మనసు పడుకునే అందమైన ఫీల్ గుడ్ సాంగ్ ఇది ఇప్పుడు మీకోసం.

0: ఏమైనా కూడా అందరూ ఇష్టపడే పాట ఈ పాట. మరి అంత అద్భుతమైనటువంటి లిరిక్స్ని అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంతే అందంగా మరి సందీప్ అండ్ కౌసల్య భడన్ ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఇంకో వండర్ఫుల్ ట్రాక్, మరి జోష్ఫుల్ సాంగ్ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఏకచిత్ర గానంలో. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి అందమైన అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఉన్నారు. మరి ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలని మనం గుర్తు చేసుకుంటే, కొందరు కమెడియన్లకు కేర్ ఆఫ్ డ్రెస్, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ. ఈ సినిమా ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైనటువంటి కమెడియన్ దొరికారు. ఆయనే పొట్టిరాజు పాత్ర వేసిన కొండవలస లక్ష్మణరావు గారు. ఈ సినిమాలోనే ఆయన అయితే ఓకే అనే డైలాగ్ అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ సెట్. అలాగే కృష్ణ భగవాన్ గారి వన్ లైనర్స్ అయితే ఇక మామూలుగా ఉండవు. ఇక మల్లికార్జునరావు గారి ఐడియాల కామెడీ ట్రాక్ సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచాయి. వంశీ గారు ప్రతి పాత్రను ఎంత విచిత్రంగా డిజైన్ చేస్తారు అనడానికి ఈ కాలనీ పాత్రలే నిదర్శనం అన్నమాట. ఏదేమైనా మరి ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఉన్నాడంటే ఒక ఎనర్జెటిక్ సాంగ్ కంపల్సరీ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి పాట సినిమాకు తగ్గట్టుగానే ఆయనలో ఉండే ఎనర్జీ కూడా ఆ పాటలో చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఒక అద్భుతమైనటువంటి పాటను క్రియేట్ చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాసినటువంటి పక్క మాస్ అండ్ ఎనర్జెటిక్ డ్యాన్స్ నెంబర్ ఇది. గాయకుడు రవివర్మ హై వోల్టేజ్ వాయిస్తో పాడినటువంటి ఆ సాంగ్ అప్పట్లో మాస్ ఆడియన్స్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్ ఆడియన్స్ని, ప్రతి క్లాస్ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి పాట అనమాట. ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

అది ఈ మాత్రం జోష్. ఎస్, మరి ఈ పాట విన్న తర్వాత ఆ ఫుల్ మిల్స్ లాగా అనిపిస్తూ ఉంది కదా. ఏదేమైనా కూడా మరి ఏ రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే సాంగ్ని కంపోజ్ చేశారో చక్రి గారు. ఏదైనా గదిలో ఒకరినొకరు చూసుకోకుండా కేవలం వస్తువులు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకునే ఈ వినూత్నమైన కథాంశం, అంటే ఒక కొరియన్ హాలీవుడ్ లైన్ ద్వారా ప్రేరణ పొందినప్పటికీ కూడా వంశీ గారు దానికి అద్దిన తెలుగుదనం గోదావరి నేటివిటీ ఈ సినిమాని ఎప్పటికీ ఒక క్లాసిక్గా నిలబెట్టాయన్నమాట. అందుకే 24 ఏళ్ళు దాటినా కూడా ఈ సినిమా మన గుండెల్లో అలాగే ఉంది. రైట్, మరి ఇది ఈరోజు ఏకచిత్రగానంలో మరి స్పెషల్, అంటే అద్భుతమైనటువంటి పాటలు విన్నాం కదా. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు నుంచి మరి రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9:15 వస్తుంది. మరి 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు వింటారు. మరి 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ మీకోసం సిద్ధంగా ఉంటుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. సమయం 10 గంటలు. మరి కాలం చెల్లని ఆ కమ్మని రాగాలను, గుండెలోతుల్లో దాచుకున్న జ్ఞాపకాలను మళ్ళీ తట్టి లేపడానికి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఎవర్ గ్రీన్ పాటలతో మీకోసం సిద్ధం మధురిమ.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. మదికి స్వాంతనిచ్చి ఆనందాన్ని చేకూర్చేది భగవద్ ఆరాధన. పాలను ముంచిన, నీటిని ముంచిన నీదే భారమంటూ శాంభవీ ప్రాణేశుడు శ్రీకాళహస్తీశ్వరుని స్తుతిస్తూ పాడిన పాట. సినీ గేయం మొదలైన రోజుల్లో తొలితరానికి చెందిన ఓ మధుర గీతమిది. కాళహస్తి మహత్యం చిత్రంలో ఘంటసాల, రచన తోలేటి ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం, సంగీతం.

మనిషికున్న మంచి స్థాయి కన్నా చుట్టూ జరిగే వంచన పెరిగిపోతే న్యాయం మీద నమ్మకం కాస్తా పోయి కత్తిని కత్తితో జయించాలి అని మనసుకు అనిపిస్తుంది. అయినా చివరికి మంచే గెలవాలి అంటే నీతికి నిలబడాల్సిందే అంటారు పెద్దలు. ఈ భావాలు ప్రకటించటానికి మనసును పంచుకునే మనిషి కోసం తరిగిపోని నిశరాత్రిలో తప్పిస్తున్న రెండు గుండెలు పాడుకుంటున్న పాట మంచి మిత్రుల చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఈ లోకం చాలా విచిత్రమైంది. భ్రమించిన వారికి భ్రమించినంత, పైపై మెరుగుల కోసం లోకులెప్పుడూ వేచి చూస్తూ ఉంటారు. ఆ పలుగాకులకు భయపడాల్సిన అవసరం అస్సల్లేదని, ప్రతి మనిషిలో దైవదర్శనం నిజమైన ఆరాధన అని, అందుకోసం పుట్టకు గుట్టకు, బండకు కొండకు, కొమ్మకు బొమ్మకు అర్చనలు ఆరాధనలు అక్కర్లేదు అంటున్న పాట. అలనాటి సంగీతం చాలాకాలం పాటు మన మదిలో గుర్తుండిపోయేలా నిబద్ధం చేశారు అప్పటివారు. సతీ అనసూయ చిత్రంలో పి. సుశీల పాడిన పాట. డాక్టర్ సి. నారాయణరెడ్డి రచన, పి. ఆదినారాయణరావు సంగీతం.

రామాయణం ఒక మహాకావ్యం. అందులో ప్రతి ఘట్టం మనిషి జీవితంతో ముడివేసుకునుంటుంది. అడవి పాలైన శ్రీరామచంద్రుని అడవి పక్షులు సైతం అమితంగా ఇష్టపడ్డాయి. అంటానికి జటాయు కారణం కదా. మహాసాగరాన్ని ఈదాలనుకునే ముందే అది అసాధ్యమని భావిస్తున్నప్పుడు, వంతెనే సవ్వబు అన్నప్పుడు ఓ చిన్నారి ఉడతపిల్ల చేసిన సాయం మరొక తాత్కణం. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం సంగతి ఎలా ఉన్నా శ్రీరాముడు మాత్రం కాకిమీద గరికి అస్త్రాన్ని వేశాడు అంటారు. రాతిని నాతిగా మార్చింది ఆ పాదమే. ఆ కాలి స్పర్శ కోసం పడవ నడిపే బోయ పరితపించాడు.

ఇంతమందికి ఇన్ని జరిగినా మత్సరం చావని మనిషిగా ఉన్నంత వరకు మనిషైనా తనకు భగవద్దర్శనం జరగట్లేదు అంటూ వాపోతున్న గీతం. రసప్లావితమైన ఈ గీతంలో భక్తిరసం తుణికిసలాడుతూ ఉంటుంది. గోరంత దీపం చిత్రంలో పి. సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్ సంగీతం.

చల్లగా ఉండి వేడినిచ్చేది ఏది? వేరే చెప్పాలా? వెన్నెలే. నిన్న, ఈరోజు, రేపు త్రికాలాలు అనుకుంటే నిన్నటి మీద ఈరోజు, ఈరోజు మీద రేపు ఇంకా బావుండాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రేమించే మనసుకు అవతలి వ్యక్తి నిన్నకంటే నేడు కొత్తగా, రేపు మరింత కొత్తగా మత్తుగా అనిపించటం సహజం. వెన్నెల వేడెక్కించే వేడిలో ఆ విరహంతాలకు వేడి నుంచి చల్లార్చి చల్లని ప్రేమలో ముంచి ఒక ఊగు ఒక తూగు ఉండేలా చక్కటి రాగంలో భీంపలాసలా అలరించే గీతం పెళ్లినాటి ప్రమాణాల చిత్రంలో ఘంటసాల లీల, పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

నీకేం కావాలి అని అడిగితే పర్వాలేదు, నీ దృష్టిలో నేనేం కావాలి అని అడగటంలోనే సమస్య అంతా ఉంది. ఇదంతా ఎక్కడొస్తుందంటే వలపులాంటి అగ్నిలోంచి వస్తుంది. అది మది నుండి మదికి అంటుకుని ఇరువురినీ దహిస్తూ ఉంటుందిట. కొన్ని పరిచయాలంతే చిరుజల్లులా మొదలవుతాయి, పెను వరదలా మారతాయి, మనల్ని చుట్టేసి సుడిగుండంలోకి తోసేస్తాయి. అలాంటి పరిచయంలో మనసు పారేసుకున్న ఓ మనిషి స్పందించని మనసున్న మరొక మనిషి హృదయంతో మొరపెట్టుకుంటున్న గీతం. కన్ని మనసుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

వాన కురిస్తే మెరుపు మెరిస్తే పిల్లలు నాకోసమే అనుకుంటూ ఉంటారు. వెన్నెల విరగబూసింది తనకోసమే అనుకున్నా వేచి చూసి అలసిపోయి వాడిపోయిన జాజుల్లా రాత్రంతా చందమామ తనకోసం చూసి చూసి అలసిపోయి పడమటిగట్టుకు చేరుకున్నట్టు, అతని ఎలకడి లేని కారణంగా తన మదిలో అలజడి ఉందని, అందుకే నిద్రకూడా రావటలేదని, కళలోనే కాంచాలంటే కన్నుకు నిద్రలేదుగదా అని, మది తలుపులు మనసు తలుపులు ఇవన్నీ తెరిచి రావలసిన మనిషి కోసం ఎదురుచూపులో ఓ గాయని పాడిన మనోహర గీతం. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

ఆ వేడి ఒక్కళ్ళకే తెలుస్తుంది, ఆ వాడి కూడా ఆ ఒక్కరికే తెలుస్తుంది. అది దూరవయసు వేడి, ఇది కోరచూపు వాడి. మనసు గాయపడితే అందుకు ముందు ముందు మురిపాలేనని, ములుగుతున్న మదిని గుండె కోతని మరింతగా కోసేయొద్దు అని, కోపంగా చూసి కోరికను మరింత పెంచవద్దని, మదిమాటని పెదవిదాటనీని సందర్భంలో మనసులోని మాటని, ఎదురువచ్చిన మనసుని నిలదీస్తూ గళమెత్తి పాడుతున్న యుగళగీతం. ఆత్మగౌరవం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వీణ పాడాలంటే వేళ్లతో మీటాల్సిందే, కమలం విరియాలంటే సూర్యకిరణం పడాల్సిందే, మమత కావాలంటే మనిషికి మనిషితోడు ఉండాల్సిందే, మనుగడ ఉండాలంటే మనిషికి ప్రేమ.

ఉండాల్సిందే. పొడుమిని అంటని ఆకాశంలా ఉండవద్దని, ఒంటరి తుంటరితనం వదిలిపెట్టమని, అవతల మనిషి ఎలా ఉన్నా తనకి తాను ఎలా ఉండాలో కోరుకుంటున్నట్టుగా, తనకు కావలసినట్టుగా ఉండాలని ప్రబోధించి ఏమారుస్తున్న గీతం మంచి రోజులొచ్చే చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, దేవులపల్లి వారి రచన, టి. చలపతిరావు సంగీతం.

బాధ్యతలు మనిషిని కట్టిపడేస్తే అవి తీరిపోగానే బంధనాలు కాస్తా ఊడిపోతాయి. ఎదలోతల్లో దాచిన కోరికలు పడగలి విప్పి పాటలు పాడటం మొదలెడతాయి. అలాంటి ప్రణయాన్ని ఇంతకాలం ఎలా దాచుకున్నాను అంటే, అది ఆ హుయ్యల మీద ఎదలోతుల్లోని పదిలంగా దాచుకున్న మదిలోని హృది మీద ఉన్నాయని, ఒక చామంతికి ఓ పూబంతికి సరిపోల్చే చిన్నదానికోసం మధ్య మధ్యలో ఇష్టం వచ్చినట్టు పువ్వు నవ్వు ఇలా ప్రకృతిని వాడేసుకుంటూ పాడిన ప్రణయ గీతం ఇది. ఆత్మీయులు చిత్రంలో ఘంటసాల, పి సుశీల, శ్రీనారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మనసైన వారితో మనవు కుదిరితే రెక్కలు వచ్చిన మనసు ఎంత ఎత్తుకైనా ఎగురుతూనే ఉంటుంది. ఆఖరికి తమ పెళ్లి కూడా ఆ పైలోకాల్లో జరగాలని, పనిలో పనిగా పెళ్లికి దేవతలను కూడా పిలవాలని, నక్షత్రాల్ని తలంబ్రాలుగా పోసుకోవాలని, మెరుపుల్ని దీపమాలికలుగా అలంకరించుకోవాలని, గాలి మేళతాళాలు చేస్తే ఇంద్రధనుస్సుపై పాన్పు సమకూర్చాలని, మేఘమాలికల తలుపులు వెనక పెళ్లి జరగాలనుకుంటూ ఊహల్లో అలా అలా ఆకాశంలోకి వెళ్ళిపోయిన పాట. శ్రీ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో పి సుశీల, దాశరథి గేయం, పింజాల సంగీతం.

మనిషికున్న మంచి స్థాయి కన్నా వంచన పెరిగితే న్యాయం మీద నమ్మకం పోయి కత్తిని కత్తితో జయించాలనిపిస్తుంది. అయినా మంచే గెలవాలి, నీతికి నిలబడాలి, ఈ భావాలు ప్రకటించటానికి మనిషి పంచుకునే మరో మనిషి కోసం తరిగిపోని నిశరాత్రిలో తపిస్తున్న రెండు గుండెలు పాడుకున్న పాట. మంచిమిత్రుల చిత్రంలో ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనారాయణరెడ్డి రచన, ఎస్పీ కోదండపాండి సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి.

0: 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ప్రోబయోటిక్స్ గురించి డాక్టర్ సుస్మిత గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఒకసారి

రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో 9 ఇయర్స్ ఆఫ్ జిఎస్టీ గురించి హైదరాబాద్ సెంట్రల్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.